శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 13వ రోజు అనగా 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 5వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 10 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: సుప్రభాత వేళ ఆధ్యాత్మిక సౌరభాలతో శ్రోతల్ని భక్తి పారవశ్యుల్ని చేస్తూ తరింపజేస్తున్న కార్యక్రమం భక్తి రంజని.
1: ప్రతిరోజు ఉదయం 6:10 నుండి 6:40 వరకు
0: భక్తి రంజని వినండి, తరించండి.

శ్రోతలు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఈనాటి సూక్తిసుధ కార్యక్రమంలో జె. చంద్రశేఖర శర్మ గారి హితోక్తులు వింటారు.

కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూల్య స్థితో బ్రహ్మే ప్రభాత్ కరదర్శనం. సూర్యోదయానికి ముందు నిద్రలేవమని నిర్దేశిస్తుంది మన ధర్మం. ఉదయాన్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనిషి చేయాల్సిన చేయదగిన చేయదగని దినచర్యల్ని వైదిక కర్మలన్నీ సమర్థంగా నిర్దిష్టంగా మానవాళికి తెలియజేసింది మన వేద ధర్మం. మనం ఆచరించే విధానాలేవి మూఢనమ్మకాలు కావు. ప్రతి ఆచరణ వెనుక ఒక శాస్త్రీయత కారణం ఉంది. సముద్రవసవే దేవి పర్వత స్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని భూదేవిని ప్రార్థించమంటోంది. ఈ ప్రక్రియ అంతటికీ కనీసం 10 నిమిషాలు పడుతోంది. ఈలోగా మన శరీరం మత్తు వదిలి మామూలు స్థితికి వస్తుంది. ఒకసారిగా పక్క వీంచి లేవడం, వెంటనే లేచి నిలబడి చేయవద్దని, అలా చేస్తే ప్రాణహాని కలిగే అవకాశం ఉందని అంటున్నారు ఆధునిక వైద్య శాస్త్రవేత్తలు. మెలకు వచ్చిన 3 నిమిషాల పాటు అలాగే పడుకోవాలని, తర్వాత ప్రక్కకు తిరిగి లేచి కూర్చొని మరో 3 నిమిషాలు ఆగాగా లేవాలని చెబుతున్నారు. ఈ పని చేయమని మన పెద్దలు ఏనాడో చెప్పారు. అందుకే మన ఆచార వ్యవహారాలు, అలవాట్లు, ధార్మిక జీవన విధానంలోనూ ఆరోగ్యం దాగి ఉందని తెలుస్తోంది. మంటికి తాజమున్నదే కాదు, తేజస్సు పవిత్రతను కలిగించేదే స్నానం. రూపం, తేజం, బలం, పవిత్రత, ఆయువు, ఆరోగ్యం, నిర్లోభం, దుస్వప్నం, తపస్సు, మేధస్సు వంటి 10 గుణాలు స్నానం చేసేవారికి కలుగుతాయి. అదేవిధంగా వేదంలోనే భద్రం కరియభి సునాయామి దేవాహ అంటే మధురమైన మంచి మాటలు మానవునికే గాక దేవతలకు కూడా ఎంతో ఇష్టమైనవి. కనుకనే దేవతలు స్తోత్ర ప్రియులైనారు. మధురమైన మాట పాట సత్యం హితంతో కూడింది కావాలి. అప్పుడే బంగారానికి మాధ్యమం సువాసన అల్లినట్టుంటుంది. మాట మనసును నొప్పించగలదు, ఒప్పించగలదు. కనుక నొప్పించే మాట కాకుండా నొప్పిని పోగొట్టే వాక్కే సత్యహితమైన మధురవాక్కు. మధురమైన మాట తేనె కంటే తీయమైనది పెద్దలంటారు. కనుకనే కవులు తేనె పలుకులని వర్ణిస్తారు. రాముని వర్ణించేటప్పుడు స్మితపూర్వ మధుర భాష అంటారు. చిరునవ్వులు చిందిస్తూ మధురంగా మాట్లాడడం మహాత్ముల లక్షణం. ఎదుటివాడి ఎంత కోపావేశంలో ఉన్నా మనం అతన్ని మధురంగా పలకరిస్తే అతడు ఆవేశాన్ని తగ్గించుకొని మన మాటలకు వశులై మనతో స్నేహంగా ఉంటారు. మధుర స్నేహానికి అమృత వాక్కులే కారణం. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు మొదలగు పురాణ పురుషులు తమ మధుర వాక్కులచే ప్రపంచాన్ని ఆకాంక్షించారు. ప్రజా ప్రతి మంత్రం ఒక మధుర వాక్కే. కనుకనే దాన్ని జపించడం ద్వారా, స్మరించడం ద్వారా దేవతలు మనల్ని అనుగ్రహిస్తున్నారు. శ్రీకృష్ణుని గీతా సందేశమంతా మధురవాక్యం గాయమే. అందుకే గీత యావత్ ప్రపంచానికి మార్గదర్శక గ్రంథమైంది. హనుమంతుడు సీతతో మాట్లాడిన సన్నివేశం, అక్కడి వార్తలను రామునికి విన్నవించిన సన్నివేశం మధురవాక్కులకు నిలయం. గురువులు శిష్యుల హృదయంలో స్థిరమైన స్థానం సంపాదించుకోవాలంటే శిష్యుని తమ మధురమైన మాటలతో లాలించి బుజ్జగించి విద్య బోధించినప్పుడే ఆ స్థితి సాధ్యమవుతుంది. బాలకృష్ణుడు దూకుడు చేష్టలన్నింటినీ యశోద మధురవాక్కులతోనే సహించి దండించింది. కానీ కఠినంగా ఏనాడు మాట్లాడలేదు. కనుక ప్రవృత్తి జీవితమైనా ఆధ్యాత్మిక జీవితమైనా మధురవాక్కులపైనే పురోగతి ఆధారపడి ఉంటుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందనే సామెత ఈ మధురవాక్కును వడబోసి తీర్చిద్దిన అమృత సారం. మన సంస్కారం నమస్కారం చేర్పింది. కానీ ఆధునిక పొగడలతో కలచలనలు నేర్పలేదు. ఫ్యాషన్లు, విలాసాలకు అలవాటు పడిన సాంప్రదాయ జీవితానికి నోచుకోవడం లేదు. విదేశాలను భోగాలని కాదు, రోగాలను దిగుమతి చేసుకుంటున్నాం. కనుక సత్ సాంప్రదాయాలను పాటిస్తూ ఆరోగ్య భాగ్యంగా సంతోషంగా ఉండటానికి అందరూ కృషి చేద్దాం. మన ఆచారాలను కాపాడుకుందాం. అందుకే నమస్కారం.

0: సంస్కారమే సంస్కారం కూడా.
1: శ్రోతలు ఇంతవరకు సూక్తి సుధ కార్యక్రమంలో జె చంద్రశేఖర శర్మ గారి హితోక్తులు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కడప జిల్లాలో జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలు కీలకమని కేంద్ర బొగ్గుగల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కన్నుల దుర్గేష్ వెల్లడించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా పర్యటన ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా 30,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 50,315 నీటి సరఫరా పనులు చేపట్టనున్నామని తెలిపారు.
1: మరి కడప జిల్లాలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలకు మరి సాగునీరుతో పాటు త్రాగునీరు కూడా ఇవ్వాలనే గొప్ప సంకల్పంతో మరి జల్ జీవన్ మిషన్ ప్రారంభిస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి 30,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ మరి ప్రారంభిస్తున్నామన్న విషయం కూడా తెలియజేసి, సుమారుగా 100,000 మంది దాకా రావచ్చు అనే అంచనా ఉంది. మరి 100,000 మంది వచ్చినప్పుడు ఏ విధంగా సదుపాయాలు ఉండాలి, వారికి భోజన వసతి కావచ్చు, ట్రాన్స్పోర్ట్ విషయం కావచ్చు, ట్రాఫిక్, మెడికల్, మరి వాష్రూమ్స్ కావచ్చు, అన్ని విధాలుగా మరి ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తుంది.
0: రైతుల సంక్షేమం, పేదల గృహ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు, అనుమతులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు 2,000 లేఖలు రాశారు. ఖరీఫ్ 2026లో పీఎం ఆశా పథకం కింద 9 రకాల పంటలను ఆంధ్రప్రదేశ్ మార్క్ ఫెడ్ ద్వారా 100% కొనుగోలు చేసేందుకు ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమంలో భాగంగా మరో 6 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి పర్యటనలో భాగంగా వేడం గ్రామంలో సాగు చేస్తున్న ఉద్యాన పంటలను కేంద్ర మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు ఆదాయ వనరుల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు గిడ్డంగులు, ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను మరింత అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ రాష్ట ఉపాధ్యక్షులు కోవల ఆనంద్ కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. కాగా అంతకుముందు కేంద్ర మంత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలు కీలకమని కేంద్ర బొగ్గుగల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లిలో అమూల్ సంస్థకు చెందిన సాబర్ డైరీ తెలంగాణ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి నిన్న భూమి పూజ చేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ, పాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. శ్వేత విప్లవంలో

0: తెలంగాణ కీలక పాత్ర పోషించాలని, రాష్ట్రంలో కొత్తగా 1,525 సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కిషన్ రెడ్డి తెలియజేస్తూ,
1: మన తెలంగాణ రాష్ట్రంలోని పాడి రైతుల యొక్క ఆర్థిక భవిష్యత్తుకు మరింత బలోపేతం వేస్తూ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ఉన్నటువంటి రైతాంగానికి ఒక దిక్సూచిలాగా ఈ యొక్క కొత్త అడుగు ఈ భూమి పూజ కార్యక్రమం అని ఈ సందర్భంగా మనవిచేస్తున్నాను. దాదాపు 400 కోట్ల రూపాయల పెట్టుబడితో అమూల్ బ్రాండ్కు సంబంధించినటువంటి ఈ డైరీ ప్లాంట్ ఏర్పాటు కాబోతుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిచేస్తున్నాను.
0: సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల సంక్షేమ శాఖ అధికారులతో తిరుపతిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న దుస్తులు, బూట్లు వంటి సౌకర్యాలు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అందించాలని సూచించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, విద్యార్థుల ప్రగతిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి అన్న అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే వామపక్ష తీవ్రవాద రహిత భారత్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: వైద్య రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించేందుకు వైద్య సదస్సులు దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎలక్ట్రోకార్డియాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెకాన్ 2026 జాతీయ వైద్య సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్దికి వైద్యులు సహకరించాలని కోరారు. ఇతర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చేవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచిస్తూ,
3: మెడికల్ టూరిజం ను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. ఎందుకంటే రాష్ట్రంలో అనేక పెద్ద పెద్ద హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చాయి. అందువల్ల వేరే ప్రాంతాల నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. కనుక మెడికల్ టూరిజం ని, వెల్నెస్ సెంటర్స్ ని ఏర్పాటు చేయడంలో డాక్టర్లందరూ కూడా కీలకమైన పాత్ర పోషించాలని కోరాను. ఈ డెలివరేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా పేద ప్రజలకి, సామాన్య మానవులకు కూడా గుండె జబ్బుల విషయంలో పూర్తి అవగాహన వచ్చి తద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే విధంగా కృషి చేసే విధంగా ఈ కాన్ఫరెన్స్ ఉండాలనేటువంటి మాట వారికి తెలియజెప్పాం.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి, ఇచ్చాపురం జాతీయ రహదారి మరమ్మత్తు పనులు తక్షణమే చేపట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో టెక్కలి నుంచి ఇచ్చాపురం వరకు జాతీయ రహదారిపై పలుచోట్ల పెద్ద గోతులు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంత్రి సమీక్షించారు. ఈ మేరకు జాతీయ రహదారుల అధికారులతో మాట్లాడి రహదారి పరిస్థితిని తెలుసుకున్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు. ఉద్యాన రంగం అభివృద్ది, రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాయలసీమలో ఉద్యాన రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైజింగ్ రాయలసీమ కార్యక్రమం కింద పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు సూక్ష్మ సేద్యం, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. రైతులకు పంట నష్ట సమయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు పంటల బీమా అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని బనగానపల్లెను అభివృద్దిలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్మాణంలో ఉన్న నూతన ఆర్డీఓ కార్యాలయ భవనం, డ్రైనేజీ, బైపాస్ రహదారి పనులను మంత్రి నిన్న పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో పలు అభివృద్ది పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఎర్రుపాలెం రింగ్ కూడల నుంచి స్టేషన్ రోడ్డు వరకు 5,35,00,000 రూపాయలతో చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రామాపురం నుంచి కొత్తపాలెం వరకు 6,50,00,000 రూపాయలతో నిర్మించనున్న మరో రహదారి పనులకు కూడా ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ది ఎంతో కీలకమని అన్నారు. మెరుగైన రహదారుల వల్ల ప్రజలకు రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు గ్రామాల అభివృద్దికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. వాతావరణం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ దాని

0: ఉత్తర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, అలాగే ఆంధ్రప్రదేశ్ యానాం పరిసర ప్రాంతంలో దిగువటి రూపావరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రోజు రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ కడప జిల్లాలో జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలు కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. అద్య నవదిల్ల్యాం ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్విట్జర్లాండ్ దేశస్య రాష్ట్రపతినా గాయ పార్మెలిన్ ఇత్యనేన
2: ప్రాతః వరిష్ఠైః అధికారిభిః వ్యాపారనేతృభిః చ యుతేన ఉచ్చస్తరీయ ప్రతినిధిసంఘేన సహ భారతస్య త్రిదివసీయాయాం అధికారికయాత్రాయాం ఆగమిష్యతి. శ్రీమోదీ తథా రాష్ట్రపతిః పార్మెలినః చ వ్యాపారనివేశః విజ్ఞానం ప్రౌద్యోగికీ నవాన్వేషణం గతిశీలతా సంస్కృతిః జనసంపర్కః ఇత్యాదిషు విస్తృతక్షేత్రేషు ద్వైపాక్షికసహయోగస్య ప్రగతేః సమీక్షాం కరిష్యతః. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అపి తేన సహ మేళనం కరిష్యతః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అవదత్ యత్ భారతస్య సురక్షాయాః క్షేత్రీయ అఖండతాయాః చ సంకటస్య సమయే రూస్ దేశః అనేకవిధైః భారతస్య పక్షే ఆసీత్. నవదిల్ల్యాం ద్విషష్ఠితమే మ్యూనిక్ సురక్షా సమ్మేళనే భాషమాణః విదేశమంత్రి అవధానం దత్తవాన్ యత్ యదా విశ్వస్య అధికాంశః భాగః భారతస్య అనంతరం సైన్యశాసనస్య సమర్థనం ఇచ్చతి స్మ తదా రూస్ దేశః ఏకః దేశః ఆసీత్ యేన సహ భారతస్య సంబంధః అతీవ ఉత్తమః ఆసీత్. సహ అవదత్ యత్ భారత రష్యా సంబంధాః పరంపరయా అనేకైః విధైః నిర్మితాః సంతి. సహ అవదత్ యత్ అద్య ద్వైపాక్షిక సంబంధః ఆర్థిక సంబంధః చ తతః పరం విస్తృతః. డాక్టర్ జయశంకరః అవదత్ యద్వయోః దేశయోః మధ్యే సైన్యస్య పరమాణోః అంతరిక్షస్య చ ఘటకాః సంతి అపి చ వ్యాపారస్య నివేశస్య మహతి మాత్రాపి అస్తి. సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే.
3: यात्रारताः अपि जगद्वृत्तान्तेन सह एकीभूताः तिष्ठन्तु. एक्स् पटले @AIRNewsAlerts इत्यनुगच्छन्तु. पीबी शब्दमाध्यमेन च आकाशवाणी वार्ताः शृण्वन्तु.
1: भारत कनाडा देशौ अद्य ओटावा नगरे प्रस्तावितस्य व्यापक आर्थिक सहभागित्व सन्धेः पञ्चम चरणीय वार्तालापं प्रारब्धवन्तौ. ఉభయోః 26,000-తమవర్షస్య అంతపర్యంతం వ్యాపార సంధిం సమాపయితుం లక్ష్యమస్తి. ద్వయోః దేశయోః ముఖ్య వార్తాకారాణాం నేతృత్వే పంచదివసీయః చక్రః అస్మిన్ మాసే నవదినాంకపర్యంతం ప్రచలిష్యతి. పూర్వం గతమాసస్య 18 దినాంకే నవదిల్ల్యాం పరిసమాప్తం అభవత్. అధునా అధికారిణః అంతిమస్వరూపే ద్రుతగత్యా ప్రగతిం కర్తుం ప్రణోదయన్. మార్గ పరివహన్

0: వాహన రాజమార్గ మంత్రాలయ అద్యారభ్య గుజరాత్ రాజ్యే ద్విదివసీయస్య చింతన శిబిరస్య ఆయోజనం కరిష్యతి. అస్మిన్ సమ్మేళనే కేంద్రస్య రాజ్యానాం కార్యాన్వయన అభికరణానాం చ వరిష్ఠ ప్రతినిధయః సమ్మిళితాః భవిష్యంతి. యేన తే దేశే రాజమార్గస్య మూల సౌకర్యాణాం వికాసస్య వితరణస్య చ విషయే ప్రముఖ విషయేషు చర్చాం కరిష్యంతి. కార్మిక లోక అభియోగ నివృత్తి వేతన మంత్రి డాక్టర్ జితేంద్ర సింహః అద్య నవదిల్ల్యాం 17వ నివృత్తి వేతన న్యాయాలయస్య అధ్యక్షత కరిష్యతి. కార్మిక లోక పరివాద నివృత్తి వేతన మంత్రాలయ సూచితవాన్ యత్ అతివరిష్ఠ నివృత్తి వేతన గ్రహీతానాం పరివార నివృత్తి వేతన గ్రహీతానాం చ దీర్ఘకాలం యావత్ విలంబితానాం 97.8% యావత్ పరివాదానాం నివారణం భవిష్యతి. ఫుట్బాల్ క్రీడాయాం గత విజేతా మోహన్ బాగాన్ సూపర్ జాయింట్స్ దళేన పంజాబ్ ఎఫ్సీ ఇత్యతం దళం పెనాల్టీ ద్వారా 43 అంకైః పరాజిత్య అంతిమస్పర్ధాయాం స్వస్థానం రక్షితం.
1: నమస్కార్, ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:00. ప్రసార వివరాలు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం. ముందుగా ఈ ప్రసారంలో 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ఒక ప్రబోధ గీతం, భక్తి గీతం వింటారు. 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు. 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఉషా నవీన్ గారు. 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు. 8:45 సినీ రంజని సినిమా పాటలు వింటారు. తొమ్మిది హృదయ రాగాలు వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా శ్రోతలకు తగిన కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం. హృదయ రాగాలు మీకు ఇష్టమైన పాటలు వినడానికి వాట్సాప్ రిక్వెస్ట్ పంపించడానికి మా ఫోన్ నెంబర్ 8462245066 అనే నెంబర్కి. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 12:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి. 12:40 తిరిగి 1:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 3:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి. సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాలలో 5:00 అభిరుచి శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

6:30 సమాచార దర్శిని లేదా ప్రబోధ గీతం వింటారు. 6:35 సినీ రాగాల మాలిక సినీ రంజని. 6:50 వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం

ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 అభిరుచి కార్యక్రమం వింటారు. 8:30 జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని శ్రోతలు జానపద గీతాలు వింటారు. 8:45 రాత్రి 11:00 హిందీలో వార్తలు, 9:00 రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 10:00 అందరినీ ఎంతగానో అలరింపచేస్తాయి ఆనాటి గీతాలు, ఈనాటి మధుర గీతాలతో. 11:10 ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. శ్రోతలు ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విస్ అధ్యక్షుడు గై ఫార్మాలిన్తో ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. జపాన్లో నాగోయ నగరం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో 2026 ఆసియా క్రీడలు ముగిశాయి. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలతో భారత్ మొత్తం 85 పతకాలతో 4వ స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో స్విస్ అధ్యక్షుడు గై ఫార్మాలిన్తో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సమావేశంలో భాగంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, రవాణా, సంస్కృతితో పాటు పలు కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకార పురోగతి సమీక్షిస్తారు. అలాగే ఈ సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా గై ఫార్మాలిన్ కలుస్తారు. విదేశ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ ఆయన మర్యాదపూర్వకంగా కలుస్తారు. స్విస్ అధ్యక్షుడిగా ఫార్మాలిన్ భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి అయినప్పటికీ ఈ ఏడాది ఆయనకు ఇది 2వ పర్యటన కావడం విశేషం. అంతకుముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ సందర్శించారు. భారత్ ఇప్టా వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా 7 అక్టోబర్ జరిగే 2వ భారత్ ఇప్టా ప్రాస్పరిటీ సమ్మిట్లో పాల్గొంటారు. ఇప్టా దేశాల్లో స్విట్జర్లాండ్ భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య పెట్టుబడి భాగస్వామిగా ఉంది. ఆసియా క్రీడల్లో అద్భుత ఫలితాలు సాధించిన భారత క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. అంకితభావం, నిబద్ధతతో దేశానికి ప్రాతిధ్యం వహించిన ప్రతి భారతీయ క్రీడాకారుడిని చూసి దేశం గర్విస్తోందని రాష్ట్రపతి ఎక్స్వేదిగా పేర్కొన్నారు. పట్టుదల, అభిరుచి, అసాధారణ క్రీడాస్ఫూర్తితో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్రతి ఒక్కరిని మోదీ అభినందించారు. భారత అథ్లెట్లు తమ అద్భుత ప్రదర్శనతో భారతదేశం గర్వించదగ్గ రీతిలో కిరీటాన్ని మరింత ప్రకాశవంతం చేస్తారని పేర్కొంటూ వారి భవిష్యత్ ప్రయత్నాలకు అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ సదస్సులో మాట్లాడుతూ ప్రపంచంలో చాలా దేశాలు సైనిక పాలనకు మద్దతిస్తున్న సమయంలో రష్యాతో భారత్ సంబంధాలు ఎంతో బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కేవలం రక్షణ రంగానికే పరిమితం కాకుండా ఆర్థిక భాగస్వామ్యంగా మారాయని తెలిపారు. సైనిక, అణు, అంతరిక్ష రంగాలతో పాటుగా వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. ఇదిలా ఉంటే రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ దురదృష్టకరమని పేర్కొన్న జయశంకర్ ఈ సంక్షోభం తొందరగా ముగిలేని భారత్ కోరుకుంటున్నట్టుగా తెలిపారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ విశ్వసిస్తుందన్నారు. నౌకల రక్షణ సహశాంతి స్థాపనకు రష్యా ఉక్రెయిన్లతో భారత్ చర్చలు జరుపుతోందని వెల్లడించారు. భారత్ కెనడా దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటావాలో ప్రారంభమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ వాణిజ్య ఒప్పందం పూర్తి చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకు వెళుతున్నాయి. 5 రోజుల పాటు సాగే ఈ చర్చలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది మార్చిలో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఈ ఒప్పందం పూర్తి చేసేందుకు ఈ ఏడాది చివరికి

0: గడువు నిర్దేశించుకున్నారు. అలాగే ఇంధన కీలక ఖనిజాల రంగాల్లో ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ సమగ్ర వాణిజ్య విధానం ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 4.65 లక్షల కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024-25 సంవత్సరంలో భారత్ కెనడా ద్వైపాక్షిక వస్తువుల వాణిజ్యం 8.66 బిలియన్ అమెరికన్ డాలర్ నమోదు కాగా, కెనడాకు భారత్ ఎగుమతులు 4.22 బిలియన్ డాలర్స్కు చేరాయి. ఈరోజు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్కు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. సీనియర్ పెన్షనర్లు, కుటుంబ పెన్షన్లకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 897 ఫిర్యాదులు పరిష్కారం కోసం స్వీకరిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది మే 13 నిర్వహించిన 16వ పెన్షన్ అదాలత్ విజయగాథల కరపత్రాలు జితేంద్ర సింగ్ ఆవిష్కరిస్తారు. 2017 నుంచి ఇప్పటివరకు నిర్వహించిన 16 విడతల పెన్షన్ అదాలత్ల్లో మొత్తం 28,797 ఫిర్యాదులకు గాను 20,676 ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అదాలత్ ద్వారా వృద్ధ పెన్షనర్లకు సత్వర న్యాయం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పేద కుటుంబాలకు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. గుంటూరు జిల్లాలో బుర్రిపాలెం గ్రామంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో ఇళ్ల నిర్మాణానికి ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 కింద ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తొలి విడత నిధులు కేంద్ర మంత్రి అందించారు. మొత్తం 3,600 కోట్ల రూపాయలు విలువైన ఈ నిధులను ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇప్పటికే 3 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని తెలిపారు.
1: 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఏక్ నయ్ టెక్నాలజీ సే యే మకాన్ హమ్ బనానే వాలే హై జిస్మే సమయ కమ్ లగేగా హమారీ కోషిష్ హోగీ ఇస్ టెక్నాలజీ కో భీ ప్రయోగ్ కే తౌర్ పర్ అప్నా రహే హై కి యే మకాన్ 6 మహీనే కే అందర్ కంప్లీట్ హో ఉస్మే లాగత్ భీ కమ్ ఆయే లేబర్ భీ కమ్ లగే ఔర్ ఉస్మే ఉన్కీ ఏజ్ భీ జ్యాదా హో జ్యాదా సమయ తక్ చలే.
0: అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. బోగిబిల్ టెర్మినల్ వద్ద జరిగే ఈ కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ వర్చువల్గా పాల్గొంటారు. ఈ నౌక అస్సాం పెట్రో కెమికల్స్ నుంచి మిథనాల్ను తీసుకుని బంగ్లాదేశ్లో ఢాకాలో పాంగావ్ పోర్టుకు బయలుదేరుతుంది. బ్రహ్మపుత్ర నదిపై ఉన్న జాతీయ జలమార్గం, ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ మార్గాన్ని దీనికి వినియోగిస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత డిబ్రూగఢ్ నుంచి విదేశాలకు కార్గో వెళ్లడం ఇదే ప్రథమం. చరిత్రలో డిబ్రూగఢ్ కీలక నది ఓడరేవుగా ఉండేది. ఈ పునరుద్ధరణతో ఈశాన్య ప్రాంతాల్లో అంతర్గత జలమార్గ రవాణా బలోపేతం కానుంది. మైభారత్ వేదిక ద్వారా నిన్న దేశవ్యాప్తంగా 150కి పైగా ప్రాంతాల్లో నష్యా ముక్త్ యువ వాక్తాన్ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. వికసిత్ భారత్ కోసం నష్యా ముక్త్ యువ ప్రచారంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో 100,000 మందికి పైగా యువత పాల్గొన్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించడం, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా 3 నుంచి 5 కిలోమీటర్ల వరకు నడక, వీధి నాటకాలు, రచనలు తదితర అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ నుంచి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందని అంచనా వేసింది. ఇదిలా ఉంటే రేపటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జపాన్లో నాగోయా నగరం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో ఆసియా క్రీడలు అధికారికంగా ముగిశాయి. 2 వారాలకు పైగా సాగిన ఈ క్రీడలు ముగిసినట్టుగా ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించారు. ఆసియా క్రీడల సాంప్రదాయ జ్వాల పథకాన్ని 2030వ సంవత్సరంలో తదుపరి ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న ఖతార్ ప్రతినిధులకు అందించారు. ముగింపు వేడుకల్లో 2 స్వర్ణాలు, 1 రజతం సాధించిన భారత షూటర్ నిరుఢండ భారత పతాకధారిగా వ్యవహరించారు. ఈ ఆసియా

0: క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పథకాలతో భారత్ మొత్తం 85 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఈజిప్టులో కైరోలో జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ జూనియర్ మిక్స్డ్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత జట్టు ఈరోజు తమ మ్యాచ్లు ప్రారంభిస్తుంది. ఇటీవల బ్యాడ్మింటన్ ఏషియా జూనియర్ ఛాంపియన్షిప్లో అండర్-17 బాలికల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న తన్వి పత్రి ఈ ఏడాది భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్లో భారత్ గ్రూపు D1లో పెరు, అల్జీరియాతో కలిసి ఉంది. అల్జీరియాతో రేపు, పెరుతో మంగళవారం భారత్ తలపడుతుంది. ఈ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మొత్తం 47 జట్లు పోటీ పడుతున్నాయి. కైరోలో జరుగుతున్న ఈ ఛాంపియన్షిప్ ఈ నెల 10న ముగుస్తాయి. గత ఏడాది గౌహతి జన టోర్నమెంట్లో భారత్ కాంస్య పథకం సాధించి తొలి పథకాన్ని ఖాతాలో వేసుకుంది. వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విస్ అధ్యక్షుడు గై ఫార్మలిన్తో ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. జపాన్లో నాగోయా నగరం విజహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో 2026 ఆసియా క్రీడలు ముగిశాయి. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పథకాలతో భారత్ మొత్తం 85 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

ఈనాటి కార్యక్రమంలో ప్రబోధ గీతం, భక్తి గీతం వింటారు. 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు. 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఉషా నవీన్ గారు. కార్యక్రమంలో ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: శ్రోతలు ప్రబోధ గీతాన్ని విన్నారు. శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రభాత లహరి. ఇప్పుడు విందాం కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: మాతృత్వం ఒక మధురమైన వరం.
1: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
3: సంప్రదించండి
1: డాక్టర్ బండారి సుజాత,
3: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, ఎదురు సందులో,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.
4: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
1: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
4: సెల్ 9444000437.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
1: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: డాక్టర్ సీను నాయక్,
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799050505.
2: దరమాండ్ షాప్,
1: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
2: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
1: ఏకైక కంపెనీ షోరూమ్,
2: దరమాండ్ షాప్,
1: హోటల్ వంశీ కాంప్లెక్స్, కులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్. అబ్బా, పంటి నొప్పి.
2: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా బాధ.
1: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 9912317190.
5: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS, MS, ఆప్తాల్, టాపికల్, ఫాకో సర్జన్,
5: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 8639345694.
5: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, EHS, క్యాష్లెస్ సౌకర్యం కలదు.
0: ప్రభాత లహరి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ రోజు ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్

0: డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం శ్రీ మంజునాథ. సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాటను విందాం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:30. అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
2: షుగర్ షుగర్ షుగర్ ఇటీవలి కాలంలో ఎక్కువగా వినపడుతున్న వ్యాధి, అంతకన్నా వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి.
1: కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇది ప్రాణాంతక వ్యాధిగా పరిణమిస్తూ జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేస్తుంది.
2: సరైన కారణాలు తెలుసుకుని వ్యాధి నివారణ పద్ధతులు పాటించి దీన్ని నియంత్రించుకోవడమే ఏకైక మార్గం.
1: సంప్రదించాల్సిన చిరునామా
2: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. ఫోన్ 9963090230.
3: గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మనము ఇన్సులిన్ గురించి సంబంధించిన విషయాలు, డయాబెటీస్ ఇన్సులిన్ కి సంబంధము, తర్వాత ఇన్సులిన్ సంబంధించిన రకాలు, దాన్ని ఏ టైంలో వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, తర్వాత దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ వాటి గురించి చర్చించుకుందాం. ఫస్ట్ ఇన్సులిన్. ఇన్సులిన్ అంటే ఏంది? ఇన్సులిన్ అంటే హార్మోన్. ఈ హార్మోన్ ఏదైతే ఉందో బాడీలో బీటా కణాలను ఉంటాయి. ఇది ప్యాన్క్రియాస్ గ్రంథిలో, ప్యాన్క్రియాస్ అనే గ్రంథి ఉంటుంది, దాంట్లో ఆల్ఫా సెల్స్ ఉంటాయి, బీటా సెల్స్ ఉంటాయి. బీటా సెల్స్ లో ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. యూజువల్ గా ఇన్సులిన్ ఈ హార్మోన్ ఏదైతే ఉందో ఉత్పత్తి తగ్గడం గాని, పనితత్వం తగ్గడం వల్ల కానీ డయాబెటీస్ రావడం జరుగుతుంది. సో ఇన్సులిన్ అనేది మనకు బాడీలో ఉత్పత్తి అయ్యే హార్మోన్. తర్వాత మనకు బయట నుండి ఇంజెక్షన్ రూపంలో కూడా తీసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ కి డెఫిషియన్సీ ఉంటుంది, బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గుతుంది కాబట్టి మనం బయట నుండి ఇన్సులిన్ ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇన్సులిన్ టాబ్లెట్ రూపంలో అవైలబుల్ లేదు. మనకు టాబ్లెట్ రూపంలో కూడా ట్రై చేశారు, ఓరల్ ఇన్సులిన్స్ ట్రై చేసినారు, కాకపోతే బయో అవైలబిలిటీ అంటారు. అంటే మనం 100 యూనిట్లు బాడీలో ఇనేల్ చేసినాం అనుకోండి, అది 10 యూనిట్లే పని చేస్తుంది. సో అది మళ్ళా బ్యాన్ చేయడం జరిగింది, దాన్ని మార్కెట్ నుండి విత్డ్రా చేయడం జరిగింది. ఈ ఇంజెక్షన్ రూపంలో ఏంటంటే సబ్క్యూటేనియస్, మన చర్మం కింద తీసుకోవడం అన్నట్టు. చాలా అంటే చిన్న నీడిల్స్తో కూడా వస్తుంది. ఇవాళ రేపు మనకు బాటల్స్ తీసుకునే వాళ్ళకు కూడా ఇన్సులిన్ 31 గేజ్ సిరింజెస్ వచ్చినాయి. మనకు దోమకుట్టు కన్నా తక్కువ నొప్పి ఉంటుంది. దోమకుడితే ఎంత నొప్పి ఉంటుందో దానికన్నా తక్కువ నొప్పి ఉంటుంది. కాకపోతే ఏంటంటే సబ్క్యూటేనియస్ లో అబ్జార్ప్షన్ మనకు 100% ఉంటుంది. సో ఇన్సులిన్ మనకు డిస్కవర్ చేసింది బ్యాంటింగ్ అండ్ బెస్ట్. ఇన్సులిన్ డిస్కవరీ కన్నా ముందు చాలా మంది డయాబెటీస్ పేషెంట్స్ మరణించడం జరిగింది. ఇన్సులిన్ డిస్కవరీ తర్వాత మనకు లైఫ్ చాలా చాలా ఎక్స్పెక్టెన్సీ పెరిగింది డయాబెటీస్ పేషెంట్స్ లో. సో ఇన్సులిన్ అనేది అద్భుతం. మనకు టోటల్ 6000 రకాల మందులు అవైలబుల్ ఉన్నాయి. వీటిలో ఇన్సులినే వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్. అంటే దానికి ర్యాంకింగ్ 1 ర్యాంకింగ్ వచ్చింది. అంటే ఇది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ మెడికేషన్. చాలా మంది షుగర్ పేషెంట్లు కొద్దిగా భయపడతా ఉంటారు ఇన్సులిన్. ఎందుకు భయపడుతుంటారంటే వాటితో మనకు నొప్పి వస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ చాలా మంది పేషెంట్స్ ఉన్నారు, 30 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా ఇంజెక్షన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఫస్ట్ ఒక 10-15 డేస్ నొప్పి లేకపోతే అబ్నార్మల్ ఫీలింగ్ ఉంటుంది, తర్వాత అసలు నొప్పి అనేది పేషెంట్స్ కంప్లైంట్ చేయట్లేదు. తర్వాత మనకు ఇన్సులిన్ వచ్చేసి ఎప్పుడు తీసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్. ఇన్సులిన్ అనేది ఇప్పుడు మనకు మందులు ఇచ్చి చూసినాం, పెద్దవాళ్లలో టైప్2 డయాబెటీస్ అంటాము, అది కామన్. 90% పేషెంట్స్ టైప్2 డయాబెటీస్ ఉంటారు. ఆ టైప్2 డయాబెటీస్ అంటే పెద్దవాళ్లకు వచ్చే డయాబెటీస్. దీంట్లో ఏంటంటే ఫస్ట్ 10-15 ఇయర్స్ టాబ్లెట్స్ తో పనిచేస్తుంది. ఒక్కోసారి హై డోస్ మందులు అంటే 3-4 రకాలు టాబ్లెట్స్ ఇచ్చినా గానీ షుగర్ కంట్రోల్ కాకపోవడం జరుగుతుంది, వాళ్లలో ఇన్సులిన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమందిలో 1-2 ఇయర్స్ డయాబెటీస్ ఉంటుంది, కానీ కిడ్నీలో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది మొదటి దశనో రెండో దశనో. సో కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి

బెస్ట్ మెడికేషన్ మనకి ఇన్సులినే. ఇన్సులిన్ ఏంటంటే మనకు షుగర్ కంట్రోలే కాకుండా బాడీలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దాంతో మనకు మంచి తత్వం అనేది వస్తుంది, అంటే వెల్బీయింగ్ అంటాం, మంచి తత్వం అనేది. తర్వాత బరువు పెరగడం జరుగుతుంది. బరువు అనేది చాలా మంది నెగిటివ్ సెన్స్ లో తీసుకుంటారు, కానీ ఇన్సులిన్ వల్ల బరువు ఏదైతే ఉందో మాంసం పెరగడం జరుగుతుంది, కొవ్వు పెరగదు. సో మాంసం ఏదైతే పోతుందో షుగర్ కంట్రోల్ లేని వాళ్లలో, హై షుగర్

గాయాలు ఇవి అవుతాయి. సో కాళ్ళల్లో రక్త సరఫరా నరాలను ఇంప్రూవ్ చేసే మందు కూడా ఇన్సులినే. ఇన్సులిన్ ఏంటంటే షుగర్ ఫాస్ట్ గా కంట్రోల్ చేయడమే కాకుండా మనకు కాళ్ళల్లో రక్త సరఫరా పెంచుతుంది. తొందరగా పుండు 2 నెలల్లో మానాల్సిన పుండు 1 మంత్ లో మానే అవకాశం ఉంటుంది. వాళ్లకు 2 టాబ్లెట్స్ తో షుగర్ కంట్రోల్ ఉన్నా గానీ ఇన్సులిన్ ఇవ్వడం ద్వారా తొందరగా పుండు మానడం జరుగుతుంది. కాబట్టి టాబ్లెట్ డోస్ తగ్గించేసి వాళ్ళకు కొద్దిగా ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకు ఆపరేషన్ టైంలో కూడా విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది, పేషెంట్స్ కి చాలా స్ట్రెస్ ఉంటుంది. ఆ టైంలో కూడా మనం ఇన్సులిన్ ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. మనకు ఆపరేషన్ కన్నా ఒక 15 డేస్ ముందు ఆపరేషన్ టైంలో హాస్పిటల్లో ఉన్న టైంలో ఒక 4-5 రోజులు ఇన్సులిన్ ఇవ్వడం, మళ్ళీ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఒక 15 రోజులు ఇన్సులిన్ ఇవ్వడం, దాని తర్వాత మళ్ళీ మనం టాబ్లెట్స్ కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. చాలా అంటే చిన్న చిన్న ఆపరేషన్స్ నుండి పెద్ద హార్ట్ ఆపరేషన్స్ దాకా టెంపరీగా అయినా ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ షుగర్ 15 దాటిన వాళ్ళలో ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. మనం టాబ్లెట్స్ ద్వారా అధిక ఇన్సులిన్ బాడీలో ఉత్పత్తి చేయలేకపోతాం కాబట్టి బయట నుండి ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్సులిన్ తీసుకునే విధానం ఎక్కువ మనం వాడేది 30/70 ప్రపోర్షన్ ఇన్సులిన్. 30/70 అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ కన్నా అరగంట ముందు వేసుకుంటే 30% బ్రేక్ఫాస్ట్ తో పనిచేస్తుంది, మధ్యాహ్నము 70% పనిచేస్తుంది. అంటే పొద్దున వేసుకున్న ఇన్సులిన్ 12 గంటలు పనిచేస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఈ 30/70 ఇన్సులిన్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే మధ్యాహ్నము అన్నం టైంలో వేసుకుంటారు, నైట్ డిన్నర్ టైంలో వేసుకుంటారు. అది కూడా రాంగ్ అవుతుంది. ఎందుకంటే 6 అవర్స్ టైంలో మనం 2 ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాం. అలా కాకుండా పొద్దున బ్రేక్ఫాస్ట్ కన్నా అరగంట ముందు, నైట్ డిన్నర్ కన్నా అరగంట ముందు వేసుకుంటే పొద్దున ఇన్సులిన్ 12 గంటలు, రాత్రి ఇన్సులిన్ 12 గంటలు పనిచేస్తుంది. పొద్దున మనకు టిఫిన్ తో పాటు మొత్తం ఇన్సులిన్ అంతా పనిచేయదు, ఓన్లీ 30% పనిచేస్తుంది. డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ 12 అవర్స్. చాలా మంది పేషెంట్ కంప్లైంట్ ఏంటంటే కొద్దినే ఫుడ్ తీసుకుంటాం సార్, ఇంత డోస్ ఇన్సులిన్ ఇస్తున్నారు, ఏం కాదా సరిపోతుందా ఫుడ్ అనేది వాళ్ళ క్వశ్చన్. కానీ 30% ఇన్సులిన్ ఇంజెక్షన్ దాంట్లో పనిచేస్తుంది. తర్వాత చాలా మంది ఇన్సులిన్ ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకుంటారు ఇన్సులిన్. సో యూజువల్ గా మనకేందంటే డైజెషన్ టైం 1.5 అవర్, 1.5 అవర్ తర్వాత ఇన్సులిన్ ది పీక్ యాక్షన్ 2 అవర్స్. సో మనకు బ్రేక్ఫాస్ట్ కన్నా అరగంట ముందు వేసుకుంటే ఇన్సులిన్ యాక్షన్ 2 అవర్స్ కు వస్తుంది. మనం తీసుకున్న ఆహారం 1.5 అవర్ పడుతుంది డైజెస్ట్ కావడానికి. 1.5 అవర్ తర్వాత షుగర్ లెవెల్స్ పెరుగుతాయి రక్తంలో. అదే టైంలో మనకి ఇన్సులిన్ పనిచేసి ఆ షుగర్ లెవెల్స్ తగ్గించింది అనుకోండి, మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఎలాగో తీసుకుంటున్నాం ఇంజెక్షన్, ఆ తీసుకునేది ఏదో కరెక్ట్ పద్ధతిలో టిఫిన్ కన్నా అరగంట ముందు తీసుకోవాలి. తర్వాత చాలా మంది చేయలకు ఇన్సులిన్ తీసుకుంటారు చేయల మీద. ఆ చేయల మీద అయితే మనకు మచ్చలు కనబడతాయి, తర్వాత అక్కడ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, నొప్పి ఎక్కువ ఉంటుంది. యూజువల్ గా పొట్ట మీద తీసుకోవడం బెటర్ పొద్దున టైంలో. సాయంత్రం టైం తొడల మీద తీసుకోవడం బెటర్. మళ్ళా తీసుకున్న చోటనే కాకుండా మార్చుకుంటూ ఒక్కొక్క పొజిషన్ మార్చుకుంటూ, అంటే రౌండ్ సర్కిల్ లాగా ఒకరోజు ఇక్కడ ఒకరోజు ఇక్కడ ఒకరోజు ఇక్కడ అన్నట్టు తొడ చుట్టుపక్కల మొత్తం తీసుకోవడం, కడుపు చుట్టుపక్కల తీసుకోవడం, ఒక తీసుకున్న పాయింట్ దగ్గర కాకుండా మార్చుకుంటూ తీసుకోవాలి. సో దట్ నొప్పి ఉండదు. తర్వాత మనకు చిన్న స్పిరిట్ బాటిల్ కొనుక్కోవడం, దాంట్లో ఈ కాటన్ దూది దాంట్లో అద్దేసి తీసుకునే ముందు తీసుకున్న తర్వాత జస్ట్ ఇలా ఇలా రాసినాం అనుకోండి, అక్కడ ఎర్రదనము లేకపోతే దురద లాంటి అలాంటి ప్లస్ నొప్పి ఇవన్నీ ఉండకుండా ఉంటాయి. తర్వాత ఇన్సులిన్ లో చాలా రకాలు ఉన్నాయి. ఎక్కువ వాడేది మాత్రం మనకు 30/70 ప్రపోర్షన్ ఇన్సులిన్. కొన్ని డిజైనర్ ఇన్సులిన్స్ అని కూడా వచ్చినాయి. అంటే బాడీలో ఇన్సులిన్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే టైప్ ఆఫ్ ఇన్సులిన్ మనకు మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. అది కొద్ది కాస్ట్లో ఉంటుంది, పెన్ రూపంలో అవైలబుల్ ఉంటుంది డిజైనర్ ఇన్సులిన్. అవేలా అంటే మనకు విత్ ఫుడ్ కూడా తీసుకోవచ్చు, అంటే అరగంట ముందు ఆగాల్సిన అవసరం లేదు. వాటి పీక్ యాక్షన్ 1.5 అవర్ డిసైడ్ అయిపోతుంది. సో వాళ్ళకి ఏంటంటే విత్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇన్సులిన్ తీసుకుని ఇమీడియట్ గా టిఫిన్ కూడా చేయొచ్చు. కొన్ని 24 గంటలు పనిచేసే ఇన్సులిన్స్ ఉన్నాయి. 24 అవర్స్ అంటే పొద్దున ఒకసారి వేసుకుంటే 24 గంటలు పనిచేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ డే అదే టైం అంటే ఫిక్స్డ్ టైం వేసుకోవాలి. పొద్దున 9 గంటలకు వేసుకున్నారనుకోండి నెక్స్ట్ డే 9 గంటలకు వేసుకోవడం బెటర్. ఈ మధ్య కాలంలో ఏంటంటే 3 రోజులు పనిచేసే ఇన్సులిన్స్ కూడా వచ్చినాయి. ఒకసారి వేసుకుంటే 3 రోజుల దాకా ఇన్సులిన్ అవసరం ఉండదు. సో మనం సండే వేసుకున్నాం, వెడ్నెస్డే వేసుకోవాలి, వెడ్నెస్డే అంటే బుధవారం వేసుకోవాలి, బుధవారం తర్వాత మళ్ళీ సండే వేసుకోవాలి. అంటే ఒక ఇన్సులిన్ మనకు ఆల్మోస్ట్ 3 డేస్ పనిచేస్తుంది. కాకపోతే దాంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఇన్సులిన్ వేసుకున్నప్పుడు కూడా ప్రతి ఫుడ్ ప్రతి మీల్ బ్రేక్ఫాస్ట్ తోనే ఇంకో రకం ఇంజెక్షన్, లంచ్ తో ఇంకో రకం ఇంజెక్షన్, డిన్నర్ తో ఇంకో రకం ఇంజెక్షన్. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఫర్దర్ రీసెర్చ్ ఎలా జరుగుతుందంటే ఒక్క షార్ట్ ఇన్సులిన్ తీసుకుంటే మీకు 7 డేస్ పనిచేసే విధానంలో కూడా ఉంది. సో ఈ ఇన్సులిన్ పంప్స్ అని వచ్చినాయి. పంప్స్ లో కూడా మనకి నో ర్యాపిడ్ ఇన్సులిన్, ఏదైతే మనకు షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ డిజైనర్ ఇన్సులిన్ అన్నామో ఆ ఇన్సులిన్ దాంట్లో పెట్టేస్తే ఒక్క ప్రిక్ ఇచ్చినాం అనుకోండి పంప్ లో 5 రోజుల దాకా మళ్ళీ మనము సూది కూర్చాల్సిన అవసరం ఉండదు. దానికి అటాచ్డ్ క్యాథెటర్ ఉంటుంది, దాంట్లోనే ఇన్సులిన్ బొడ్డు పెట్టేస్తే 5 డేస్ దాకా మనకు మళ్ళీ ప్రిక్ చేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత ఇన్సులిన్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. ఒక పేషెంట్ అడుగుతారు సార్ ఇన్సులిన్ వల్ల బొక్కలు అరుగుతాయని. సార్ ఇన్సులిన్ అనేది అనబాలిక్ హార్మోన్, అంటే గ్రోత్ పెంచుతుంది బాడీలో, మజిల్ మాస్ పెంచుతుంది, మాంసాన్ని పెంచుతుంది, తర్వాత మనకు ఫ్యాట్ మెటబాలిజం జరుగుతుంది అంటే కొవ్వు అంతా కరుగుతుంది, తర్వాత మాంసం పెరుగుతుంది, వెల్బింగ్ ఉంటుంది అంటే బాడీ బిల్డింగ్ ఉంటుంది ఎప్పుడైనా ఇన్సులిన్ తోని, బొక్కలు గ్రోత్ ఉంటుంది, బొక్కల్ని గట్టిపరుస్తుంది.
సో బొక్కలు అరగడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కొంతమంది అడుగుతారు కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయా ఇన్సులిన్ వాడడం వల్ల. ఇన్సులిన్ బెస్ట్ మందు అండి కిడ్నీ ఇంప్రూవ్ చేయడానికి. కిడ్నీ ఏంటంటే 5 దశల్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఫిఫ్త్ స్టేజ్. మనకు సెకండ్ అండ్ ఫస్ట్

0: స్టేజ్ లో డిటెక్ట్ అయినా గానీ ఆ టైంలో ఇన్సులిన్ తీసుకుంటే డెఫినెట్ గా కిడ్నీ మళ్ళా రివర్స్ అయ్యి మంచిగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అదే థర్డ్ స్టేజ్ లో తీసుకున్నాం అనుకోండి ఇన్సులిన్, థర్డ్ స్టేజ్ లో కూడా అట్లీస్ట్ థర్డ్ స్టేజ్ నుంచి ఫోర్త్ స్టేజ్ రాకుండా కాపాడుతుంది. సో ఇన్సులిన్ కిడ్నీ పేషెంట్స్ కి నెంబర్ వన్ మెడికేషన్, దాంతో 1% కూడా హార్మ్ జరగదు. కొంతమంది ఏమంటారంటే సార్ ఇన్సులిన్ వాడిన తర్వాత నాకు రెగ్యులర్ గా లో షుగర్ అవుతుంది, ఒక 2 సార్లు పడిపోయినా అంటారు. అంటే ఇన్సులిన్ తీసుకోవడం వల్ల ఎందుకంటే ఫాస్ట్ గా యాక్ట్ చేస్తుంది, తొందరగా షుగర్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి, ఒక్కోసారి మనం టైం కి ఫుడ్ తినలేదు, ఇన్సులిన్ ఆ రోజు ఎక్సైజ్ ఎక్కువ చేసినాము, సో ఇన్సులిన్ పనిచేస్తుంది, మళ్ళీ మనకు ఫుడ్ అనేది ఫాస్ట్ గా డైజెస్ట్ అయిపోయి లో షుగర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇన్సులిన్ పేషెంట్స్ కి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళు కొద్ది చాక్లెట్స్ తర్వాత లేకపోతే మనకు ఏదైనా పండు గానీ ఏదైనా దగ్గర పెట్టుకోవడం బెటర్. ఎప్పుడైనా ఫుడ్ లేట్ అవుతుంది అనుకోండి, కొద్దిగా చక్కెర చాయ్ తాగడము లేకపోతే చాక్లెట్స్ తీసుకోవడం ఇలాంటివి చేయాలి. యూజువల్ గా టైమింగ్ ఆఫ్ ఫుడ్ అనేది కరెక్ట్ గా ఉంటే మనకు దీని వల్ల ఇన్సులిన్ వల్ల ప్రాబ్లం కాదు. తర్వాత ఇన్సులిన్ చాలా మందిలో ఏంటంటే ఒక 3-4 టైమ్స్ కంటి ఆపరేషన్ కోసం వస్తారు, 3-4 టైమ్స్ మందులు ఇస్తాము తగ్గదు షుగర్, సార్ మీరు ఇన్సులిన్ తీసుకోండి షుగర్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తాం. యూజువల్ గా మనకు ఇన్సులిన్ ఇవ్వడం వల్ల 100% నార్మల్ వస్తుందని కాదు, అది కూడా ఒక మందే. అంటే పేషెంట్ కి డోస్ వేరీ అవుతుంది, ఒక 1-2 టైమ్స్ విజిట్ తర్వాతనే మనకు షుగర్ కంట్రోల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకటే పేషెంట్ కి 10 పాయింట్లు ఇచ్చినాం అనుకోండి, తక్కువ డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకో పేషెంట్ కి 10 పాయింట్లు ఇచ్చినాం అనుకోండి ఇన్సులిన్, అసలు అది సరిపోనే సరిపోదు. కొంతమందికి మనకు 100 పాయింట్లు ఇచ్చినా సరిపోదు, 60 పాయింట్లు ఇచ్చినా సరిపోదు. ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్కలాగా రెస్పాన్స్ ఉంటుంది. సో దీన్ని టైట్రేషన్ అంటాం. ఇవాళ ఇన్సులిన్ ఇచ్చినాం, మళ్ళీ ఒక 5 డేస్ 10 డేస్ పిలుస్తాం, మళ్ళీ డోస్ పెంచడమో తగ్గించడమో చేస్తాం. అంటే ఇన్సులిన్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఒక 10 డేస్ కి 2-3 సార్లు మీ డాక్టర్ ని కలవాలి. మీరు ఒక చిన్న పేపర్ లో పెట్టుకుని ఏమేమి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి. ఇన్సులిన్ గురించి మంచి అవగాహన ఉంటే ఇన్సులిన్ తో అన్ని లాభాలే. మెయిన్ ఏంటంటే ఇన్సులిన్ ఈవెన్ టాబ్లెట్స్ తో కూడా లో షుగర్ అవుతుంది, హైపోగ్లైసిమి అంటాము, వీటితో కూడా ఇన్సులిన్ తో కొద్ది ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. హైపోగ్లైసిమి అంటే మన రక్తంలో షుగర్ శాతాలు 60 కన్నా తక్కువ ఉంటే మనకు చెమటలు రావడము, గుండె దడదడ అనిపించడము, ఆకలి ఎక్కువ అవడము, కాలు చేతులు లాగడము, ఒక్కోసారి కాన్షియస్నెస్ పోవడము, ఒక్కోసారి డెత్ కూడా కావచ్చు. అంటే ప్రొలాంగ్డ్ హైపోగ్లైసిమియా, పొద్దున ఎప్పుడో 7 o'clock కి షుగర్ డౌన్ అయింది, మనం రెస్పాండ్ కాలేదు, అలాగే కంటిన్యూస్ గా నడుస్తా ఉంది అనుకోండి, ఒక 2 అవర్స్ వరకు ప్రాబ్లం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంట్లో వాళ్ళకు కూడా లో షుగర్ గురించి అవగాహన ఉండాలి, ఇన్సులిన్ గురించి అవగాహన ఉండాలి, తీసుకునే విధానం ప్రతి ఒక్కరికి తెలియాలి. పేషెంటే తనే తను సొంతంగా కూడా తీసుకోవచ్చు. యూజువల్ గా కొంతమంది ఏంటంటే అక్కడ లోకల్ గా ఊర్లో ఉన్న డాక్టర్ మీద డిపెండ్ అవుతారు ఇన్సులిన్ ఇవ్వడానికి. ఇప్పుడు తను వేరే పేషెంట్ తో బిజీ ఉన్నారు, ఒక్కోసారి ఇన్సులిన్ ఇవ్వడం లేట్ అవుతుంది, ఒక్కోసారి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ తక్కువలు అయ్యే అవకాశం ఉంటుంది, ఒక్కోసారి ఇన్సులిన్ ఇచ్చేసి వెళ్ళిపోతారు, వీళ్ళు టైంకి ఫుడ్ తినరు, లో షుగర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇన్సులిన్ గురించి భయపడే కన్నా వాటి గురించి అవగాహన పెంచుకుంటే ఇన్సులిన్ తో అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. యూజువల్ గా కొంతమంది ఇలా కూడా అడుగుతారు, అరే సార్ మీరు ఇన్ని బెనిఫిట్స్ చెప్తున్నారు ఇన్సులిన్, మరి టాబ్లెట్లు ఎందుకు రాస్తున్నారు సార్, స్టార్టింగ్ డే నుండి ఇన్సులినే వాడండి, ఇన్సులిన్ మంచిది కదా టాబ్లెట్ల కన్నా అంటారు. టాబ్లెట్లు మంచివే, ఇన్సులిన్ మంచిదే. మనకు ఇండికేషన్ ఇన్సులిన్ ఉందనుకోండి, అప్పుడు మీ డాక్టర్ మీకు దీనివల్ల ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది లేకపోతే గుండె ప్రాబ్లం వచ్చింది, మీరు ఇన్సులిన్ వాడండి అంటే వాడండి. అలానే ప్రతి పేషెంట్ ఇన్సులినే వాడాలనేది ఏం లేదు, టాబ్లెట్స్ కూడా మంచివే. మనకు షుగర్ కంట్రోల్ అవుతూ కాంప్లికేషన్స్ లేవు, సమస్యలు లేవు షుగర్ వల్ల, అప్పుడు ఇన్సులిన్ వాడాల్సిన అవసరం లేదు, టాబ్లెట్స్ తో నడిపించచ్చు. కొంతమంది 20-25 ఇయర్స్ కూడా టాబ్లెట్స్ వాడిన వాళ్ళు ఉన్నారు, ఇన్సులిన్ అవసరం లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క లాగా ఉంటారండి. ఇప్పుడు 5 ఇయర్సే డయాబెటీస్ ఉంటుంది, కాంప్లికేషన్స్ ఉంటాయి, రెగ్యులర్ గా కాళ్ళల్లో పుండ్లు అవుతున్నాయి, నరాలు రక్త సరఫరా ప్రాబ్లం ఉంది, లేకపోతే కంటి ప్రాబ్లం ఉంది, లేకపోతే గుండె ప్రాబ్లం ఉంది, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం ఉంది, లేకపోతే 4-5 రకాల మందులు ఇచ్చినా గానీ కంట్రోల్ అవుతలేదు. సో వీళ్ళకి ఏంటంటే మనకు ఇమీడియట్ గా ఇన్సులిన్ ఇవ్వడం బెటర్. కొంత టెంపరీ ఇన్సులిన్ అంటాం, పర్మనెంట్ ఇన్సులిన్ అంటాం. టెంపరీ అంటే కొద్ది రోజులు ఇవ్వడం, మళ్ళీ తీసేయడం. పర్మనెంట్ అంటే ఒకసారి ఇస్తే జీవితకాలం ఇవ్వడం. సో ఒకటే, మీరు ఇన్సులిన్ గురించి భయపడకండి, మీ డాక్టర్ తో డీటెయిల్ గా డిస్కస్ చేయండి, అవగాహన తెలుసుకోండి, అది ఇన్సులిన్ ది బెస్ట్ మెడికేషన్. అపోహలు విడనాడండి. థ్యాంక్ యూ.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
2: చక్కెర వ్యాధి పైకి కనిపించకుండా ప్రాణాలు కబలించే సునామీ.
1: దీన్ని నియంత్రించుకోకపోయినా, ఆహార నియమాలు పాటించకపోయినా ఇది ప్రాణాంతకమే. అంతేకాదు
2: మన శరీరంలోని ఇతర అవయవాలను ప్రభావితం చేస్తూ ఆ అవయవాల పనితీరును మెల్లిగా దెబ్బతీస్తుంది ఈ చక్కెర వ్యాధి. షుగర్ వ్యాధి నివారణకు సంప్రదించాల్సిన చిరునామా
1: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
2: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: శ్రోతలు ఇంతవరకు అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నారు డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు. శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై ప్రభాత లహరి. ఇప్పుడు విందాం కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు.

0: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
2: శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రభాత లహరి. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ రోజు ఉదయం 8 గంటలకు

0: ఈ రోజు ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
1: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం ద్వారకా సినిమా కోసం చిత్ర శ్రీ సాయి కిరణ్ పాడిన ఈ పాటను విందాం.

శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు ఉదయం 8:30 సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్, థైరాయిడ్, బీపీ మొదలైన సమస్యలకు ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం గీతా గోవిందం సినిమా నుండి ఈ పాటను.

శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం అల్లుడు గారు సినిమా కోసం కేజే యేసుదాస్ మరియు చిత్రగారు పాడిన ఈ పాటను.

0: కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. బృందావన్ హాస్పిటల్
1: సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, గర్భసంచి సంబంధిత వ్యాధుల ఆపరేషన్లు,
0: అలాగే నెలసరి ఆగిపోయిన సమయంలో ఎదురయ్యే సమస్యలకు నాణ్యమైన నమ్మకమైన వైద్యాన్ని అందిస్తూ
1: ట్యూబెక్టమీ ఆపరేషన్ తర్వాత తిరిగి సంతానం పొందే అవకాశాలను కూడా కల్పిస్తోంది బృందావన్ హాస్పిటల్.
0: సంప్రదించండి డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు,
1: బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
0: ఫోన్ 233-444.
2: ఇక వినండి సంతాన లేమికి కారణాలు, సంతానం కొరకు భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ధారావాహిక 16వ భాగం.

0: హాయ్ రామా రామా. అప్పుడే మళ్ళీ తెల్లారింది. లేవగానే ఓ కప్పు కాఫీ గొంతులో పడితే గానీ ఏమీ తోచదాయి. సరే పనిపిల్ల రాగానే కొంచెం కాఫీ చేయించుకుని, ఇదేమిటి ఈ పని మనిషి రావడము అయింది పోవడము అయిందా, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. రోజురోజుకి ఈ పనిపిల్ల తెలివి మీరిపోతోంది. కంటబడకుండా ఎప్పుడొస్తుందో తెలీదు, ఎప్పుడు పోతుందో తెలీదు. సర్లే, ఎవరికి తప్పినా నాకు తప్పదుగా అన్నట్టు వీడింకా లేవలేదేంటి, ఆఫీస్కి వెళ్ళడా ఏంటి, వెళ్ళి లేపుతాను. ఇదేంటి బెడ్రూమ్లో లేడు, ఇంత ప్రొద్దున్నే ఎక్కడికెళ్ళుంటాడబ్బా, వాష్రూమ్కి వెళ్ళాడేమోలే. సరే నేను కాఫీ పెట్టుకుంటానులే. ఇదేంటి ఇక్కడ హాల్లో సోఫాలో పడుకున్నాడు, ఏమైందబ్బా. ఒరే వర్ధన్, ఇక్కడ పడుకున్నావేంట్రా, లే.
1: ఏంటమ్మా, ఏంటి నిద్ర లేపావు,
0: కొంపదీసి అమ్మాయి నువ్వు ఏదైనా.
1: చచ్చ, అలాంటిదేమి లేదమ్మా, రాత్రంతా భారతికి ఒంట్లో బాగలేదు, జ్వరం వాంతులు చాలా ఇబ్బంది పడిందమ్మా. ఆ కంగారులో నాకు రాత్రంతా నిద్రపట్టలేదు, ఇందాకే ఇదిగో కొంచెం నిద్రపట్టినట్టుంది.
0: సరే సరే లే, ఆఫీస్కి టైం అవుతోంది.
1: ఈరోజు సెలవు పెడతానమ్మా, తనకి ఎప్పుడు ఏమవుతుందో తెలియకుండా ఉంది కదమ్మా, ఈ పూట ఇంట్లోనే ఉంటాను.
0: నే ఉన్నా గదరా, నే చూసుకుంటాలే, నువ్వు ఆఫీస్కెళ్ళు.
1: వద్దమ్మా, నేను ఇంటి దగ్గరే ఉంటాను. ఒక్కదానివి, తనకి ఏదైనా అవసరమైతే చెయ్యటం నీ కూడా కష్టమే కదమ్మా.
0: సరే నీ ఇష్టం, నా మాట ఎప్పుడు విన్నావని అన్నట్టు అది.
1: ఏంటమ్మా చెప్పు.
0: ఇప్పుడు భారతికి హాస్పిటల్ ఖర్చులు అవి నువ్వే చూసుకుంటున్నావా?
1: అవునమ్మా, నేనే చూసుకుంటున్నాను. ఏ,
0: నేను ఇలా అంటున్నానని నువ్వు మరోలా అనుకోకే. మనదా మధ్యతరగతి కుటుంబం, సంపాదించేవాడివి నువ్వొక్కడివే, కాన్పు ఖర్చులంటే మరీ తక్కువేం కావు కదా. మరి అదే మీ అత్తింటి నుంచి మరి ఏమైనా.
1: అమ్మా, భారతి వాళ్ళ కుటుంబ పరిస్థితులు తెలిసే ఈ మాటలు అంటున్నావా? ఈ పరిస్థితిలో తాను పుట్టింటికి వెళ్లకుండా మన దగ్గరే ఉందంటే కారణం నీకు అర్థమయ్యే ఉండాలి కదా. అయినా మా మామగారు చాలాసార్లు అడిగారు వాళ్ళింటికి తీసుకెళ్ళి కాన్పు చేయిస్తామని, కానీ అక్కడ వాళ్లకు హాస్పిటల్ అందుబాటులో లేదు కదమ్మా, అందుకే భారతిని ఇక్కడే ఉంచమని అడిగాను. అమ్మా, జీవితాన్ని సంపూర్ణంగా చూసిన దానివి, అర్థం చేసుకున్న దానివి, మనకు మాత్రం ఎవరున్నారు చెప్పు.

0: మనకు భారమవుతుందా అమ్మా? తన గురించి నేను చూసుకుంటాను కానీ నువ్వు అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకో, సరేనా?
1: అది కాదురా వర్ధన్, అర్థం చేసుకో. నీకే కొంచెం
0: చెప్పాను కదమ్మా నేను చూసుకుంటానని. సరే నేను స్నానానికి వెళ్ళొస్తాను. ఈలోగా భారతి నిద్రలేస్తుందేమో, కొంచెం దగ్గరగా ఉండి గమనిస్తూ ఉండు, సరేనా?
1: సరే నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాలే. ఎందుకైనా మంచిది, భారతిని నిద్రలేపి కొన్ని పాలు తాగమని చెప్తా. అమ్మా భారతి, భారతి. నిద్రలో ఉన్నట్టుంది. సర్లే పడుకోని, ఈలోగా అలా పక్కింటిదాకా వెళ్ళొస్తా.

అమ్మా, అబ్బా, ఇంత నీరసంగా ఉందేంటి? దాహం వేస్తోంది. అత్తయ్య, అత్తయ్య, అయ్యో, అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళారు? ఏమండి, ఏమండి, అదేంటి, ఈయన కూడా ఇంట్లో లేరా? అప్పుడే ఆఫీస్కి వెళ్ళారా ఏంటి? దాహం వేస్తోంది. కొంచెం మంచినీళ్ళు ఉంటే బాగుండు. అత్తయ్య, ఎవరూ లేరా? దేవుడా, దాహంగా ఉంది. పోనీ, కొంచెం ఓపిక చేసుకొని నేనే తెచ్చుకుంటాను.

0: భారతి, భారతి, లే భారతి.
1: అరే వర్ధన్, ఏమైందిరా? భారత్ అలా కింద పడిపోయిందేమిటి?
0: నేను ఇక్కడే ఉండమని చెప్పాను కదమ్మా, ఎక్కడికి వెళ్ళావు?
1: ఇప్పుడేరా ఇలా బయటికి వెళ్ళాను, ఇంతలో ఇలా.
0: సరే, ఇలా భారతిని పట్టుకుని కూర్చో, నేను బట్టలు వేసుకుని వస్తాను. భారతిని ముందు హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అసలు ఏం జరుగుతుందో ఏంటి, ఏం అర్థం కాకుండా ఉంది. ఇలా పట్టుకో అమ్మా.
1: సరేరా, నువ్వేం బాధపడకు, భారతికి ఏం కాదులే. ముందు నువ్వు వెళ్ళి ఆ బట్టలు మార్చుకుని రాపో.

0: మేడం మేడం కొంచెం భారతం చూడండి మేడం, నిన్నంతా అసలు ఏం అన్నం తినలేదు, భోజనం చేయలేదంట, నేను ఊళ్ళో లేను, నిన్న దినమంతా వాంతులు చేసుకుంది మేడం, ఏమైంది అర్థం కావట్లేదు, అసలు సరిగ్గా ఆన్సర్ కూడా చెప్పట్లేదు మేడం, ప్లీజ్ కొంచెం చూడండి మేడం.
1: కంగారు పడకండి వర్ధన్,
0: ప్లీజ్
1: కంగారు పడకండి, నేను చూస్తాను. భారతి భారతి, ఏమా భారతి, ఎప్పటి నుంచి ఇలా ఉన్నది వర్ధన్ గారు?
0: నిన్న డే అంతా మేడం అసలు ఏం తీసుకోలేదు.
1: ఓకే ఓకే, బీపీ చూడరా అమ్మా నిఖిత, బీపీ చూడు.
2: అలాగే మేడం.
1: బీపీ కొంచెము డౌన్ ఉంది, పల్స్ అది కొంచెం మనకు అంటే ఏం తీసుకోలేదు కదా 2 రోజుల నుంచి. కంగారు పడకండి వర్ధన్ గారు, అడ్మిట్ చేద్దాము, భారతీయ హాస్పిటల్లో ఉంచుదాము, ఒక 2-3 డేస్ అడ్మిషన్ అవసరం పడుతుంది.
0: అంటే అడ్మిట్ అంటే ప్రాబ్లం ఏదన్నా సీవియరా మేడం? అట్లా
1: అంటే సీరియస్ ప్రాబ్లం ఏం లేదు, కంటిన్యూస్గా వాంతులు చేసుకుంటుంది,
0: అవును,
1: నీళ్లు తీసుకున్నట్లేదు, ఏమీ తిన్నట్లేదు పూర్తిగా ఒక 2 డేస్ కంప్లీట్ గా. సో దానివల్ల తనకి నీరసంగా ఉండటము, బీపీ డౌన్ అవటము, బీపీ లోగా కనిపించడము జరుగుతుంది. సో వరి అవ్వకండి, ఫస్ట్ అడ్మిట్ చేద్దాము. ఫస్ట్ తనకి బలం వచ్చేటట్టుగా ముందు మనం ఏం చేద్దామంటే ఫ్లూయిడ్స్, ఇప్పుడు తినే పరిస్థితిలో కూడా లేదు తను, మేము ఫస్ట్ అడ్మిట్ చేసి మందులు అవి ఇద్దాం మనము, ఫ్లూయిడ్స్ అవి ఎక్కిద్దాం మనము, తను కంఫర్టబుల్ అయ్యి తిని కంఫర్టబుల్గా ఉన్నాక నేను డిశ్చార్జ్ చేస్తాను. వరి అవ్వకండి,

0: కొంచెం మీరు నెమ్మది నెమ్మది ఉండండి, కంగారు పడకండి. బీపీఏ డౌన్ ఉంది బాగా, 90/60 అట్లా వస్తుంది. బహుశా తను 2 రోజుల నుంచి ఏమి తీసుకోకపోవచ్చు, ఏం మాట్లాడతలేదు. కొంచెం నేను షిఫ్ట్ చేసుకుంటాను ఫస్ట్, భయపడకండి. నేను షిఫ్ట్ చేసుకొని కొంచెం ఐసీయూలో పెట్టిన ముందు ఫ్లూయిడ్స్ అవి ఇచ్చి కరెక్షన్ చేసిన తర్వాత కొద్దిగా బీపీ కుదుట పడిన తర్వాత మాట్లాడదాం, సరేనా?
1: అలాగే మేడం.
0: ఓకేనా? మీరు కూర్చోండి, నేను తను తీసుకెళ్తాను.
1: భారతి,
0: కంగారు పడకండి, కంగారు పడకండి. తను మాట్లాడే పరిస్థితిలో లేదు, తను నన్ను ట్రీట్మెంట్ చేయనివ్వండి. చేసిన తర్వాత కొంచెం తను కంఫర్టబుల్ అయినాక మాట్లాడతాను. మాట వినండి వర్ధన్ గారు, మీరు రిలాక్స్ గా కూర్చోండి, నేను తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయనివ్వండి, సరేనా?
1: ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ.
0: ఓకే, కమ్ ఆన్ నిఖిత.
2: సరే మేడం.
0: తొందరగా తీసుకొని వెళ్ళండి, షిఫ్ట్ చేసుకోండి, ఈ ఫ్లూయిడ్స్ పెట్టండి. వర్ధన్ గారికి ఏం రాసివ్వకండి, ఆయన కంగారులో ఉన్నారు.
2: అలాగే మేడం.
0: ఈ ఇంజెక్షన్స్, ఈ టాబ్లెట్స్ ఇవన్నీ స్టార్ట్ చేద్దాం మనము. ఫస్ట్ అయితే ఐవి ఫ్లూయిడ్స్ పెట్టుకోండి, ఐసీయూకి షిఫ్ట్ చేసుకున్నానా? రైట్.
3: ఇంతవరకు మీరు సంతానలేమికి కారణాలు, సంతానం కొరకు భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ధారావాహిక 16వ భాగం విన్నారు. ఈ కార్యక్రమ తరువాయి భాగం వచ్చే సోమవారం ఇదే సమయానికి వినవచ్చు.
4: బృందావన్ హాస్పిటల్.
5: పెళ్ళై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
4: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. డాక్టర్ బి ఉషా నవీన్ గారి నేతృత్వంలో సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన ప్రత్యేక వైద్య విభాగం ప్రత్యేక చికిత్సలను అందిస్తోంది. సంతాన సాఫల్యత కొరకు మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు,
5: బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్, నిజామాబాద్.
4: ఫోన్ 233-444. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
6: శ్రోతలు, ఇంతవరకు బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నారు ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు.

0: Co-pilot tried to crash aircraft in Saudi desert after hijack attempt foiled. And India signs off with 85 medals after gold rush in cricket, hockey and kabaddi at Asian Games 2026 in Japan. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, కలిలవాడి, నిజామాబాద్. సెల్ 801-99-99-90. ప్రతి వారం మనం సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి డాక్టర్లు ఇస్తున్నటువంటి సలహాలు, సూచనలు వింటూనే ఉన్నాం. ఈరోజు కూడా మరికొన్ని సమస్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ రోజులలో మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో కూడా డయాబెటీస్ సంఖ్య పెరిగింది. అట్లాగే థైరాయిడ్ సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఒబెసిటీ, ఇది పిల్లలు పెద్దలను తేడా లేకుండా అందరిలో ఒబెసిటీ కనబడుతుంది. మరి ఈ సమస్యలకు కారణాలు ఏంటి, మరి వీటి నుంచి ఎట్లా మనం చికిత్స పొందవచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్కారం సార్.
3: డాక్టర్ గారు, ఇప్పుడు సర్వసాధారణంగా మన దగ్గర ఈ డయాబెటీస్ అనేటువంటిది, అంటే షుగర్ వ్యాధి గ్రస్తులైనటువంటి చాలా ఎక్కువైపోయారు. ఈ షుగర్ వ్యాధి లక్షణాలు ఏంటి, అసలు షుగర్ వ్యాధి కారణాలు ఏంటి, కొంచెం వివరిస్తారా?
4: సార్, షుగర్ వ్యాధి అనేది ఈ మధ్య కాలంలో చాలా తరచుగా చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ముందరికి ఇప్పటికి చాలామంది ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే షుగర్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే జన్యుపరంగా కానివ్వండి, లేకుంటే ఎక్కువ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కానివ్వండి. అన్నింటికన్నా ముఖ్యం ఇప్పుడు చిన్న వయసులో చాలామందికి షుగర్ వస్తుంది. ఆ చిన్న వయసులో ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే నిద్ర సరిగా లేకపోవడము, లేకుంటే విపరీతమైన స్ట్రెస్, అంటే ఫ్యామిలీ స్ట్రెస్ కానివ్వండి, లేకుంటే జాబ్ స్ట్రెస్ కానివ్వండి, ఇంకొకటి ఏదైనా కారణాల వల్ల మానసికంగా బాగా ఒత్తిడిలో ఉన్న వల్ల కూడా విపరీతంగా షుగర్స్. చాలామంది ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఫిజికల్గా, అంటే పొద్దునుంచి రాత్రి వరకే కష్టపడే వాళ్ళకు కూడా షుగర్ మేము చూస్తూ ఉంటాము. 300-400 షుగర్స్ వస్తూ ఉంటారు. ఎందుకని అడుగుతా ఉంటే ముఖ్యమైన కారణం ఏంటంటే వీళ్ళలో ఉండే ప్రాబ్లం ఏంటంటే స్ట్రెస్, విపరీతంగా స్ట్రెస్ ఉండడం వల్ల అది ఒక ముఖ్యమైన కారణం. ఎందుకంటే జనరల్గా స్ట్రెస్ ఉన్నప్పుడు ఏమైతుంటే అండి, మన బాడీలో ఏమవుతాయంటే స్టీరాయిడ్స్ అనే హార్మోన్స్ ఉంటాయి అందరికీ కూడా, దాన్ని స్ట్రెస్ హార్మోన్ అంటాం అన్నట్టు. ఆ హార్మోన్స్ అనేటివి ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతా ఉంటాయి అన్నట్టు స్ట్రెస్ ఉన్నప్పుడు. చాలా రోజులు ఆ స్ట్రెస్ ఉండడం వల్ల, చాలా రోజులు ఆ టెన్షన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, చాలా రోజులు ఆ స్ట్రెస్ స్టీరాయిడ్స్ అనేటివి ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవ్వడం వల్ల అది మన పేయి పైన ప్రభావం పడి షుగర్స్ని విపరీతంగా పెంచేస్తూ ఉంటుంది. మనం అందరం కోవిడ్ సమయంలో వింటూ ఉన్నాము, అప్పుడు స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తే షుగర్స్ పెరుగుతాయి, స్టీరాయిడ్స్ ఇస్తే షుగర్స్ పెరుగుతాయి అనేది. అవి బయట నుంచి ఇచ్చే స్టీరాయిడ్స్. ఈ స్ట్రెస్ టెన్షన్ ఉండడం వల్ల ఏంటంటే మన శరీరం లోపల ఎక్కువ మోతాదులో స్టీరాయిడ్స్ ఉత్పత్తి అవ్వడం వల్ల కూడా షుగర్స్ పెరుగుతాయి అన్నట్టు. చాలామంది షుగర్స్ అట్లాగే బయటపడతాయి. అందుకే అన్నీ ముఖ్యం అన్నట్టు. అంటే ఒకవేళ షుగర్ వచ్చిన తర్వాత ఏంటంటే ఓన్లీ మనం ట్యాబ్లెట్లు గోళీలు వేసుకున్నంత మాత్రం మనకి సరిపోతుంది అనుకోవద్దు. మనము షుగర్ వచ్చిన తర్వాత షుగర్ కంట్రోల్ ఉండాలంటే మనం కూడా నాలుగిటిపైన దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మంచి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా చక్కెర, తేనె, బెల్లం పదార్థాలు కానీ, మైదా పదార్థాలు కానీ మొత్తానికి మ్యాక్సిమం అవాయిడ్ చేసి, కొద్దిగా వీలైనంత మనం తినే దాంట్లోనే కొద్దిగా తగ్గించుకొని, కొద్దిగా కూరగాయలు ఎక్కువ తీసుకోవడము సింపుల్గా చెప్పాలంటే, దాంతోపాటు డైలీ ఒక కనీసం 30-45 నిమిషాలు వాకింగ్ చేయాలి. బ్రిస్క్ వాకింగ్ అంటాం. బ్రిస్క్ వాకింగ్ అంటే మనకి కొద్దిగా మనకి ఎంత వీలైతే అంత ఫాస్ట్గా చేయడం. మరీ ఫాస్ట్గా పరిగెత్తాల్సిన అవసరం లేదు, మరీ నెమ్మదే కాకుండా ఎవరి పేస్లో వాళ్ళు, అంటే ఒకరిదొకరిని చూసుకోవడం కాకుండా కొంతమంది ఫాస్ట్గా చేయొచ్చు, కొంతమంది స్లోగా చేయొచ్చు, నెమ్మదిగా చేయొచ్చు, కానీ మనకి ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా చేయడము. మూడవది నిద్ర. ఒక్కొక్కరి పేయి గుణం బట్టి కొంతమందికి 6 గంటలు నిద్ర సరిపోవచ్చు, కొంతమందికి 8 గంటలు అవసరం పడుతుంది. మనం పొద్దున్న లేచిన తర్వాత మనము హాయిగా ఉన్నామా లేదా, యాక్టివ్గా ఉన్నామా లేదా, ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని మనకు అనిపిస్తే ఆ నిద్ర మనకు సరిపోతున్నట్టు. నాలుగవది మన టెన్షన్లు ఉంటే, ఏదైనా కారణాల వల్ల టెన్షన్ ఉంటే ఆ టెన్షన్లు కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చేస్తేనే గోళీలు అనేవి సరిగా పనిచేస్తాయి. లేదు అంటే ఈ నాలుగిటిపైన మనం దృష్టి పెట్టకుండా ఉట్టి గోళీలు వేసుకున్నాం అనుకోండి, అది రాను రాని ఏంటంటే ట్యాబ్లెట్లు డోసు పెరుగుతూ ఉంటుంది. తర్వాత రాను రాని ఇంకొక 7-8 సంవత్సరాలతో ముఖ్యంగా కంట్రోల్ లేదనుకోండి, వాళ్ళు ఇన్సులిన్ పైకి వచ్చేస్తారు.
3: డయాబెటీస్ గురించి చాలా చక్కగా వివరించారు. అయితే అసలు షుగర్ ఉందా లేదా అనేటువంటి తెలుసుకోవడం ఎట్లా?
4: షుగర్ అనేది జనరల్గా మనకి 100 మందిలో 50% మందికి ఎలాంటి లక్షణాలు ఉండవండి. అంటే ఎందుకు అంటే ఇప్పుడు చాలామంది వస్తూ ఉంటారు, సార్ మనకు 400 షుగర్ ఉంది కానీ నాకేమి ఇబ్బంది కాలేదు సార్, అనుకోకుండా రక్త పరీక్షలు చేసుకున్నాను, హెల్త్ ప్యాకేజ్ లాగా చేసుకున్నాను, షుగర్ బయట ఎలా సాధ్యం సార్ అని అడుగుతారు అన్నట్టు. షుగర్ అనేది ఒక రోజు వచ్చేది కాదండి, చాలా రోజులు.

0: తర్వాతనే చాలామందికి డౌట్ వస్తుందంట, నాకు షుగర్ ఏమో వచ్చిందేమో అని. దాంతోపాటు లేడీస్లో కానీ మగవాళ్ళలో కానీ మూత్రం పోయే దగ్గర దురద రావడము, ఇలాంటి సమస్యలు కూడా చాలామందికి అలా ప్రాబ్లము చర్మం డాక్టర్ దగ్గరికి లేకుంటే గైనకాలజీ దగ్గరికి పోయిన తర్వాతనే షుగర్ ఉందని బయటపడుతుంది. కొంతమందికి మూత్రం ఎక్కువ రావడము, కొంతమందికి దామ ఎక్కువ వేయడము, ఇలాంటి అన్ని లక్షణాలు, అంటే 50% మందికే షుగర్ ఉంటుంది కాబట్టి, అంటే షుగర్కి సంబంధించిన లక్షణాలు ఉంటాయి కాబట్టి, మిగతా 50% మందికి ఉండవు కాబట్టి, ఎవరైనా కానీ మన దేశంలో 35 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు, లేకుంటే ముఖ్యంగా ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉంటే, లేకుంటే లావుగా ఉంటే, లేకుంటే వాళ్ళు ఏమైనా బీపీ గోళీలు వాడుతున్నారు అంటే, లేకుంటే వాళ్ళు కొలెస్ట్రాల్ అంటే కొవ్వుకు సంబంధించిన గోళీలు వాడుతున్నారు అంటే, వీళ్ళు ఇబ్బంది ఉన్నా లేకున్నా సంవత్సరానికి ఒకసారి 35 సంవత్సరాల తర్వాత చేసుకోవడం ఉత్తమం. సింపుల్ టెస్ట్, ఎక్కువ కూడా ఏముండదండి. ఇప్పుడున్న టెస్ట్లలో పడిగడుపున షుగరు, తిన్న తర్వాత షుగరు 2 గంటలకు చేయమంటాము. ఇంకా అంతకన్నా మంచి టెస్ట్ ఏంటంటే గ్లూకోజ్ పౌడర్తో టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఒక 75 గ్రాములు గ్లూకోజ్ పౌడర్ తీసుకొని తర్వాత 2 గంటల తర్వాత టెస్ట్ చేస్తే మనకి ఇంకా 100% కరెక్ట్ చెప్పగలుగుతాం మనం షుగర్ వచ్చిందా లేదనేది. దాంతోపాటు మూడో టెస్ట్ హెచ్బిఎమ్సి అని ఒక టెస్ట్ ఉంటుంది. హెచ్బిఎమ్సి అంటే ఏంటంటే మనకి పోయిన 3 నెలల షుగర్ రిపోర్ట్. సో ఈ చిన్న చిన్న టెస్టులు చేయడం ద్వారా ఏంటంటే మనకి షుగరు వచ్చిందా లేదా తెలుసుకోవచ్చు అంటూ. అందుకే సంవత్సరానికి ఒకసారి చేసుకోవడం ఉత్తమం.
1: బాగుంది డాక్టర్ గారు, చాలా చక్కగా తెలియజేశారు. ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: 24 గంటలు అత్యవసర సేవలు,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
2: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
3: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
2: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
3: సంప్రదించండి
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 8011999990.
1: ఇక మనము ఇంకో అంశం ఏమనుకున్నామంటే థైరాయిడ్ గురించి అనుకుంటున్నాం. ఈ రోజులలో చాలా మంది థైరాయిడ్తో కూడా బాధపడుతున్నారు. అసలు ఈ థైరాయిడ్ లక్షణాలు ఏంటి, అట్లాగే థైరాయిడ్లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి?
0: థైరాయిడ్ అనేది 2 రకాలుగా ఉంటుందండి, అంటే హైపోథైరాయిడిజం అంటాం, హైపర్థైరాయిడిజం అంటాం. చాలామంది భయపడతారు థైరాయిడ్ అనగానే, కానీ అన్నిటికన్నా చిన్న సమస్య థైరాయిడ్ సమస్య. థైరాయిడ్ అంటే మన గొంతు దగ్గర ఉండే ఒక గ్రంథి, అది ఎక్కువ పనిచేస్తుంటే హార్మోన్స్ ఎక్కువైపోతాయి శరీరంలో, తక్కువ పనిచేస్తుంటే హార్మోన్స్ తగ్గిపోతాయి. చాలామందికి హైపోథైరాయిడిజం అనే ప్రాబ్లం ఉంటుంది. హైపోథైరాయిడిజం అంటే హార్మోన్స్ ఉత్పత్తి అవ్వాల్సిన దానికన్నా తక్కువ మోతాదులో ఉత్పత్తి అవ్వడం వల్ల హార్మోన్స్ రక్తంలో తగ్గిపోవడం, శరీరంలో తగ్గిపోవడం వల్ల దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నట్టు. అయితే దానికి సంబంధించి జనరల్గా సేమ్ ఇది కూడా షుగర్ లాగానే 50% నుంచి 70% మందికి ఏం లక్షణాలు ఉండవు. అందుకే కొంతమంది ఏంటంటే అందరికీ చేయకుండా కూడా మిగతా వాళ్ళకి లక్షణాలు, ముఖ్యంగా మా పెయ్యంతా ఉబ్బిపోవడము, లేకుంటే విపరీతంగా నిద్ర రావడము, బాగా అలసటగా కావడము, చాలా ఎక్కువ గురక పెట్టడము, ఎప్పుడు నిద్ర మబ్బు రావడము, నిద్రపోవడము, మోషన్స్ అంటే ఒడ్డుకి సరిగా రాకపోవడము, ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏంటంటే థైరాయిడ్ పరీక్ష చేయించుకుంటే మంచిది. అండ్ ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఏంటంటే ఇవన్నీ లక్షణాలు ఉండకపోవచ్చు. సో చిన్నపిల్లల్లో ఏమవుతుంది, హైట్ పెరగరన్నట్టు. అంటే చిన్నపిల్లల్లో హైట్ పెరగట్లేదు, ప్లస్ ఫేస్ అంతా ఉబ్బిపోయింది, డల్ అయిపోయారు, చర్మం అంతా ఎండిపోయింది, పొడి పొడి అయిపోతుంది, అట్లాంటి లక్షణాలు ఏమైనా అనుమానం వచ్చినప్పుడు ఏంటంటే థైరాయిడ్ పరీక్ష చేసుకోవడం మంచిది. ఇది హైపోథైరాయిడిజం అంటాం. అంటే థైరాయిడ్ ఇప్పుడు దాకా మీకు చెప్పిన లక్షణాలు ఏంటంటే హైపోథైరాయిడిజం. ఇంకొక రకమైన థైరాయిడ్ ఉంటుంది, దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం. ఇది చాలా తక్కువ మందిలో ఉంటుంది. సో హైపర్ థైరాయిడిజం ఏంటంటే హార్మోన్స్ ఉత్పత్తి అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదులు ఉత్పత్తి అవ్వడం వల్ల కొద్దిగా బక్కగా అయిపోవడము, లేకుంటే మోషన్స్ ఎక్కువ రావడము, లేకుంటే కాలు చేతులు వణకడము, కళ్ళు ఉబ్బడము, గుండె డబ్బడబ కొట్టడం, ఇవన్నీ లక్షణాలు హైపర్ థైరాయిడిజం. ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే చాలామంది భయపడేది ఏంటంటే థైరాయిడ్ అనగానే ముఖ్యంగా లేడీస్లో మ్యారేజ్ అయిన వాళ్ళు థైరాయిడ్ ఉంటే నాకు పిల్లలు పుట్టరు అని, అంటే ఇటు అమ్మ వాళ్ళ సైడ్ కానీ అటు అత్త వాళ్ళ సైడ్ అయినా కానీ ఎవరైనా కానీ అది ఎవరింట్లో అయినా కానీ థైరాయిడ్ అనగానే పిల్లలు పుట్టరనే ఒక భయంతో ఉండిపోతారు. థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరు అనేది తప్పండి. థైరాయిడ్ ఒకవేళ కరెక్ట్గా కంట్రోల్ చేసుకుంటే, ఒకవేళ ట్యాబ్లెట్స్తోని ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకుని కరెక్ట్ డోసు మెయింటైన్ చేస్తే అందరిలాగానే పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి. అంతేగాని థైరాయిడ్ ఉంటే నాకు పిల్లలు పుట్టరు అనేది కాదు, అది ఖచ్చితంగా చాలా మిస్ఇన్ఫర్మేషన్. అంటే చాలామందికి అది ఒక అపోహ అన్నట్టు, అపోహ మాత్రమే, కానీ అది థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరు అనేది తప్పు. లాస్ట్ పాయింట్ ఏంటంటే థైరాయిడ్ ఉంటే కూడా చాలామంది ఏదేదో భయపడిపోయి థైరాయిడ్ ఉంటే ఇది తినకూడదు, అది తినకూడదు, క్యాబేజ్ తినద్దు, కాలీఫ్లవర్ తినద్దు, టొమాటో తినద్దు, మిల్ మేకర్ తిన, అవన్నీ ఏం లేదండి. థైరాయిడ్ ఉన్నప్పుడు అన్ని పదార్థాలు తినచ్చు. క్యాబేజ్ కాలీఫ్లవర్ తినద్దు అంటే జనరల్గా మనం అది పచ్చి తినదంటాం, కానీ పచ్చి ఎవరం తినం ఎట్లన్నా, అందరూ వండుకొని తింటాం కాబట్టి క్యాబేజ్ అయినా తినచ్చు, కాలీఫ్లవర్ అయినా తినచ్చు. కానీ ఏం తిన్నా కూడా తిన్న తర్వాత ఒక మనం ఏదైనా ట్యాబ్లెట్ మార్నింగ్ పడిగడుపున వేసుకున్న తర్వాత నీళ్ళు తాగచ్చు, ఏమైనా టీ కాఫీ తాగాలన్నా, బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా, ఏమైనా తినాలన్నా, టిఫిన్ చేయాలన్నా కూడా ఒక అరగంట గ్యాప్ ఉంచుకోవడం అనేది చాలా బెటర్ అంట. అప్పుడే ఆ ట్యాబ్లెట్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. ఇంతే థైరాయిడ్కి, దీని తప్ప ఇంకా డైట్ రెస్ట్రిక్షన్ కానీ ఏం చేయాల్సిన అవసరం లేదు.
1: బాగుంది డాక్టర్ గారు,

0: ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
0: 24 గంటలు అత్యవసర సేవలు.
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
0: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
1: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
0: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
1: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
0: సంప్రదించండి
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 8019999990.
2: థైరాయిడ్ చాలా మందికి హైపో థైరాయిడిజం, అట్లాగే హైపర్ థైరాయిడిజం గురించి మీరు చక్కగా వివరించారు. మీరు అన్నట్టు మనం ఎక్కువగా చూసేటటువంటిది హైపో థైరాయిడిజం. సో ఇది ఒకసారి టెస్ట్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. అట్లాగే దీని గురించి మీరు అన్నట్టు చాలా సింపుల్గా, ఇది ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా మార్నింగ్ ఒక చిన్న టాబ్లెట్ వాడితే తగ్గిపోతుంది, పిల్లలు పుట్టారనేటువంటి అపోహలు పక్క పెట్టాలంట.
3: అంతేనండి.
2: బాగుంది డాక్టర్ గారు. ఇక చివరిగా ఈ రోజులో మనం చూసినట్టయితే ఉబకాయం, ఇది చిన్నపిల్లల్లో చాలా అందరిలో కనబడుతుంది. ఉబకాయం యొక్క లక్షణాలు, దీనికి కారణాలు కొంచెం వివరించి.
3: ఉబకాయం అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుందండి. ముఖ్యంగా ఏంటంటే లైఫ్ స్టైల్, మనం ఉండే సమాజంలో ఇప్పుడు ఉండే పరిస్థితులు బట్టి. ఇంతకుముందు ఇప్పుడు మా జనరేషన్ కానీ, ఇప్పుడు మాకన్నా సీనియర్ మా ఫాదర్ వాళ్ళ జనరేషన్ కానీ అందరం కూడా చిన్నప్పుడు చాలామంది ప్లే గ్రౌండ్లలో లేకుంటే ఏదో ఒక రకమైన గేమ్ ఆడుతూ ఉంటున్నారు. ఆడుకోవడం వల్లనో లేకుంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉండడం వల్ల. కానీ ఈ కాలంలో అట్లా లేదు. చాలామంది ముఖ్యంగా చిన్న వయసులో కూడా ఊబకాయంతో వస్తూ ఉన్నారు. ముఖ్యంగా కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఎక్సర్సైజ్ లేకపోవడం కానీ, లేకుంటే ఎక్కువసేపు స్క్రీన్ టైం అంటాం అంటే ఫోన్ కానీ టీవీ పైన ఎక్కువ ఉండడం కానివ్వండి, లేకుంటే ఎక్కువ గేమ్స్ ఆడకపోవడం వల్ల. దాంతోపాటు ఈజీ ఫుడ్, జంక్ ఫుడ్ అయిపోయింది. ఈజీ ఫుడ్, జంక్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ అంటే ఇప్పుడు చాక్లెట్లు, బిస్కెట్స్, మైదా ఐటమ్స్ ఇవి ఏదైనా కానివ్వండి, ఎక్కువ మోతాదులో తినడం వల్ల ఊబకాయం లోనవుతున్నారు. అయితే ఇప్పుడు ఊబకాయం అనగానే ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళలో కూడా ఊబకాయం ఉన్నప్పుడు చాలామంది ఇప్పుడు ఇంజెక్షన్స్ గురించి అందరికీ ఒక అవగాహన వచ్చిందన్నట్టు. ఊబకాయం అనగానే నేను ఇంజెక్షన్ తీసుకోగానే మ్యాజిక్ మొత్తం నార్మల్ అయిపోతాని చాలామంది అకపోతానున్నారు. ఊబకాయం ఉన్నప్పుడు ఏంటంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే మనం కొద్దిగా కష్టపడాలండి. మనము సింపుల్గా చెప్పాలంటే మనము చేసే పనికన్నా ఒక 30% పెంచాలి. అంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది, ఎక్కువసేపు కూర్చునే పరిస్థితుల్లో మనం ఉన్న మన జాబ్ వల్లనో దేని వల్లనో మనం కూర్చుంటున్నాం అంటే కనీసం 30 నుంచి 40 నిమిషాలు వాకింగ్ చేస్తూ మనం తినే దాంట్లో 30% తగ్గించండి. ముఖ్యంగా చక్కెర, తేనె, బెల్లం, మైదా పదార్థాలు తగ్గించడంతో పాటు తినే దాంట్లో 30%. అంతేగాని బాగా స్ట్రిక్ట్గా మొత్తం మార్చుకోవాల్సిన అవసరం లేదు. బాగా స్ట్రిక్ట్గా మొత్తం ఫుడ్ను మార్చుకుంటే ఏమవుతుందంటే మనం కొన్ని రోజుల తర్వాత తినలేము, చాలామంది మానేస్తారు అన్నట్టు. సో తినే దాంట్లో 30% తగ్గించుకోవడం సింపుల్గా ఏంటంటే 4 తింటే 3 ఇడ్లీలు, 3 తింటే 2 చపాతీలు, 3 తింటే 2 దోశలు, తినే దాంట్లో కొద్దిగా తక్కువ. ముందు పచ్చికూరగాయలు తిన్నాం అనుకోండి, తినే ముందు కొద్దిగా దోసకాయనో మొలకలు ఒక 5-6 క్యారెట్ పీసెస్ తిన్న తర్వాత భోజనం స్టార్ట్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనం తినే దాంట్లో ఆటోమేటిక్గా మనం 4 ఇడ్లీలు తినే బదులు ఆటోమేటిక్గా లేకుంటే 3 ఇడ్లీలు తినేస్తాము. సో ఆటోమేటిక్గా ఫుడ్ అనేది, తిండి అనేది తగ్గిపోతుంది. సో ఫస్ట్ ఇది చేయాలండి. ఇవన్నీ చేసి ఒక 3 నెలలు చూస్తామన్నట్టు. అంటే తను ఎంత కష్టపడుతున్నారు అని దాన్ని బట్టి అసెస్మెంట్ చేసిన తర్వాత, లేదు బాగా నియంగానే బాగా కష్టపడిన తర్వాత కూడా అసలు ఇంత కూడా కొద్దిగా బరువు తగ్గట్లేదు అంటే అప్పుడు కొన్ని ఇంజెక్షన్స్ వచ్చినాయి. ఆ ఇంజెక్షన్స్ కూడా ఏంటంటే అందరికీ కూడా అవసరం పడదు. పేషెంట్ కండిషన్, ముఖ్యంగా బాగా లావు ఉన్నారు, బీఎంఐ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం, బాడీ మాస్ ఇండెక్స్ అనేది, అంటే వాళ్ళ హైట్ వెయిట్ బట్టి, దాంతోపాటు షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా అది ప్రిఫర్ చేస్తాం ఇంజెక్షన్స్ అనేది. ప్రతి ఒక్కరికి అవసరం పడదు. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఊబకాయం తగ్గించాలంటే స్క్రీన్ టైం అంటాం. స్క్రీన్ టైం కూడా అంటే టీవీ అండ్ ఫోను కలిపి గంటన్నర కన్నా ఎక్కువ చూడొద్దని చెప్తాం పిల్లల్లో, ముఖ్యంగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానివ్వండి. అంతకన్నా ఎక్కువ చూస్తున్నారు అంటే ఇవన్నిటికీ కారణాలు వేరే క్రానిక్ ప్రాబ్లమ్స్, అంటే ఎక్కువ ఊబకాయంతో పాటు దాంతో వచ్చే సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నట్టు.
2: బాగుంది డాక్టర్ గారు. ఈరోజు చక్కగా డయాబెటిక్స్ గురించి, అట్లాగే థైరాయిడ్ గురించి, అట్లాగే ఊబకాయం గురించి మా శ్రోతలకు చక్కటి విలువైన సమాచారం అందించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మాకోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
3: ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
4: శ్రోతలు ఇంతవరకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. ఇందులో పాల్గొన్నారు ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45. సినీ రంజని సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ప్రతిరోజు పండగే సినిమా కోసం శ్రీకృష్ణ పాడిన ఈ పాటను విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక ప్రకటన.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
1: మరి ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి

0: చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బందే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్. శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై సినీ రంజని. ఇప్పుడు వినే పాట సీతారామం. సినిమా కోసం అనురాగ్ కులకర్ణి మరియు సింధూరి పాడిన ఈ పాటను

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: సినీ రంజని కార్యక్రమంలో

శ్రోతలు ఇంతవరకు సినీ రాగాలు, సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం

హృదయ రాగాలు. వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం. హృదయ రాగాలు మీకు ఇష్టమైన పాటలు వినడానికి వాట్సాప్ రిక్వెస్ట్ పంపడానికి మా ఫోన్ నెంబర్ 8462245066 అనే నెంబర్కి.

మరి కార్యక్రమంలో ముందుగా మనకు రిక్వెస్ట్ పంపించిన వారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు. వీరందరూ కోరుతున్నారు భైరవ ద్వీపం సినిమా నుండి ఓ మంచి పాటను వినిపించమని. మరి వీరందరి కోసం మనం చిత్ర మరియు కొరస్ పాడిన ఈ పాటను వినిపిద్దాం.

0: శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై హృదయ రాగాలు. ఇప్పుడు విందాం కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు.
1: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థాల్ టాపికల్ ఫాకల్ సర్జన్,
1: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్,
2: సెల్ 8639345694.
1: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
3: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
3: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
3: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
4: మాతృత్వం ఒక మధురమైన వరం.
5: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
4: సంప్రదించండి
5: డాక్టర్ బండారి సుజాత,
4: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
5: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 0846225334.
6: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
3: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
6: సెల్ 9444004837. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
6: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
3: 24 గంటలు అత్యవసర సేవలు.
6: NABH గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
6: దరమాండ్ షాప్,
3: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
6: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
3: ఏకైక కంపెనీ షోరూమ్,
6: దరమాండ్ షాప్,
3: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్. హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి FM 103.2 మెగాహెర్ట్స్, ఆకాశవాణి, నిజామాబాద్.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: డాక్టర్ సీను నాయక్,
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
1: సంప్రదించండి
2: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799050505. అబ్బా, పంటి నొప్పి.
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
2: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 9912317190.
3: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో

0: ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినంతో. ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై హృదయ రాగాలు. వినే శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతిబిందు, క్యాట్రాక్ట్, రెటీనా సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్యులు వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకెల గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినే పాట ఆదిత్య 369 సినిమా నుండి పాటలు వినిపించమని కోరుతున్న శ్రోతలు ఎడపల్లి మండలం జాన్కంపేట్ నుండి శ్యామ్లాల్, జగన్, మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
1: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండి. అహో, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
2: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఆకాశవాణి నిజామాబాద్ FM 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం లక్ష్మీ నివాసం సినిమా నుండి పాటలు వినిపించమని కోరుతున్న శ్రోతలు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు, గొల్లపూడి నాగలక్ష్మి గారు, గొల్లపూడి జగదీష్, రేవతి, రేశ్వంత్, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్యభార్గవి వీరందరు కోరుతున్నారు లక్ష్మీ నివాసం సినిమా నుండి ఓ మంచి పాటను వినిపించమని మనకు రిక్వెస్ట్ చేశారు. మరి వీరి కోసం మనం ఈ పాట విందాము.

0: విశేషంలో రాళ్లు, అపెండిక్స్, పైల్స్, ఫిస్టుల, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
1: డాక్టర్ రమేష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, భైంసా. సెల్ 7036706785.
2: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
3: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గా ఆఫీసర్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
2: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
4: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490404780.

హృదయ రాగాలు వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 7వ తేదీ బుధవారం ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్టు మరియు ఆండ్రాలజిస్టు డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. తర్వాత రిక్వెస్ట్ పంపించిన వారు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం. వీరు కోరుతున్నారు చంటిగాడు సినిమా నుండి పాటను వినిపించమని. వీరు అరుణ రాజేందర్. మరి వీరి కోసం మనం ఈ పాట విందాం.

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
5: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
4: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
4: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
5: 9848118027.
6: మాతృత్వం ఒక మధురమైన వరం.
7: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
6: సంప్రదించండి
7: డాక్టర్ బండారి సుజాత,
6: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
7: ఖలీల్వాడి, నిజామాబాద్.
8: ఫోన్ 08462253344.

శ్రోతులకు ఒక గమనిక. ఈ నెల 7వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ఎస్వీ స్మైల్ 3-2 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో అన్ని రకాల దంత సమస్యల నివారణ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ పంపించిన వారు నాందేడ్ కొండలవాడి మహారాష్ట్ర నుండి సావన్కర్ గంగాధర్, విజయలక్ష్మి రాజేష్, రాకేష్ రిషిత. వీరు రిక్వెస్ట్ పంపించారు ఇంద్ర సినిమా నుండి ఒక పాటను వినిపించమని. మరి వీరు రిక్వెస్ట్ పంపించిన పాటను విందాం.

0: రెమాండ్ షాప్
1: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు
0: రెడీమేడ్ షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్
1: ఏకైక కంపెనీ షోరూమ్
0: రెమాండ్ షాప్,
1: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 8వ తేదీ గురువారం ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఛాతీ సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు తగిన సలహాలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ పంపించిన వారు రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుండి శివకృష్ణ, ప్రణీత్ గౌడ్ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్నారు చుట్టాలున్నారు జాగ్రత్త. సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు పి సుశీల గారు పాడిన పాటను వినిపించమని మనకు రిక్వెస్ట్ పంపించారు. మరి వీరి కోసం మనం ఈ పాట విందాం.

0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1

0: 9950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అందాల రాముడు సినిమా నుండి ఓ మంచి పాటను వినిపించమని రిక్వెస్ట్ పంపించారు. వీరు నిజామాబాద్ జిల్లా మోర్తాడు మండలం తిమ్మాపూర్ నుండి దాసరి రాజేశ్వర్, లలిత రాధిక రమణి, రక్షిత వేదవతి, అక్షర శ్రేణిక. మా అందరి కోసం తప్పకుండా వినిపించండి మేడం అని మనకు రిక్వెస్ట్ పంపించారు. మరి వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

హృదయ రాగాలు వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 8వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు వేదాంశ్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఆత్మీయ ఆకాశవాణి కేంద్రం వారికి శుభోదయం అంటూ మనకు రిక్వెస్ట్ పంపించారు. వీరు నిజామాబాద్ గుప్తా నగరి కాలనీ నుండి సంగవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లలిత వీరందరు రిక్వెస్ట్ పంపించారు మనకు మురారి సినిమా నుండి పాటను వినిపించమని. మరి వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

హృదయరాగాలు కార్యక్రమంలో చివరగా వినే పాట కాటమరాయుడు. సినిమా నుండి పాటను వినిపించమని మరకు రిక్వెస్ట్ పంపించారు నిజామాబాద్ జిల్లా వినాయక్ నగర్ నుండి లావణ్య మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

శ్రోతలు ఇంతవరకు హృదయ రాగాలు. వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 10 గంటలు.
1: పెన్షన్ ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు న్యూఢిల్లీలో ఇందిరాభవన్లో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం

జరగనుంది. భేటీకి హాజరు కాని అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఇన్ఛార్జీలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులకు ఏఐసీసీ సర్క్యులర్ పంపింది. సరిపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఇండీ కూటమి ఆందోళన కార్యాచరణపై చర్చ జరగనుంది. ఇండీ కూటమి ఆందోళనలపై వ్యూహాన్ని కాంగ్రెస్ ఖరారు చేయనుంది. ఎస్బీసీ టన్నెల్ పనుల్లో కీలక ముందడుగు పడుతూ 700 మీటర్ల తవ్వకాలు పూర్తయ్యాయి. అదనపు పరికరాలతో పనులు వేగవంతం చేసి 2028 జూన్ నాటికి నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా 30 టీఎంసీలకు పైగా నీరందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నటి జాహ్నవి కపూర్ ఏఐ మార్పింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దేవరా సినిమాలో చుట్టమల్లే పాటను ఏఐ సాంకేతికతతో మార్పింగ్ చేయడం వల్ల నటుడు ఎన్టీఆర్ సహా పలువురు సినీ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీటిని ఎలా తరలిస్తారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించిన తర్వాతే ముందుకెళ్లాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 3 ఏళ్లైన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పరిహారం అందించలేదని విమర్శించారు. ఓటమి భయంతో ఖైరతాబాద్ ఉప ఎన్నికను అడ్డుకునేందుకు పిటిషన్లు వేయించారని ఎంపీ డీకే అరుణ్ ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. గెలుపుపై నమ్మకం ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికకు వెళ్లాలని సవాల్ చేశారు. హైదరాబాద్ ఐమాక్స్ వద్ద గల హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ఈ నెల 7 నుంచి 18 వరకు సరస్ గ్రామీణ చేతి వృత్తుల ప్రదర్శన మేళ నిర్వహిస్తున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. వివిధ రాష్ట్రాల చేనేత, హస్తకళలు, ఆహార ఉత్పత్తులకు సంబంధించి 204 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. జపాన్లో నగోయాలో జరిగిన ఆసియా క్రీడలు ఘనంగా ముగిశాయి. పక్షం రోజుల పాటు సాగిన ఈ పోటీల్లో 450 రికార్డులు నమోదయ్యాయి. భారత్ 85 పథకాలతో 4 స్థానంలో నిలవగా చైనా 341 పథకాలతో అగ్రస్థానం దక్కించుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10:05. మార్నింగ్ మస్తీ కార్యక్రమంలో ముందుగా 100% లవ్ చిత్రం నుండి పాఠాన్ని వినబోతున్నారు. అద్నాన్ సమీ గానం చేశారు చంద్రబోస్ గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నారు. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ అడ్రస్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ రక్షణ గ్యారంటీ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం తోడుగా.
2: బిజినెస్ మ్యాన్ చిత్రంలోనిది ఎస్ఎస్ తో కలిసి పాడారు భాస్కర్ భట్ల గీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం మార్నింగ్ మస్తీ వింటున్నారు. మార్నింగ్ మస్తీలో ఇప్పుడు వినబోతున్నటువంటి పాట కాంచనా చిత్రానికి సుజిత్ సంతోషన్ రీటా గానం చేశారు. రామజగ శాస్త్రి గీతానికి ఎస్ఎస్ తమన్ సంగీతం.

0: ఆహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: మార్నింగ్ మస్తీలో ఇప్పుడు వినబోతున్న పాట కందిరీగ చిత్రానికి కార్తిక్ సుచిత్ర గానం చేశారు. రామజోగ శాస్త్రి గీతం, ఎస్ఎస్ తమన్ సంగీతం.

మార్నింగ్ మస్తీలో ఇప్పుడు వినబోతున్న పాట మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రానికి సాగర్ మేఘ గానం చేశారు. అనంత శ్రీరామ్ గీతం, దేవశ్రీ ప్రసాద్ సంగీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు

0: ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోలో సమయం 10:30 11 గంటల వరకు మార్నింగ్ మస్తీ కొనసాగుతుంది. ఇప్పుడు వినబోతున్న పాట ఆచార్య చిత్రానికి అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా గానం చేశారు. అనంత శ్రీరామ్ గీతం, మణిశర్మ సంగీతం.

0: మార్నింగ్ మస్తీలో ఇప్పుడు వినిపోతున్నారు హలో గురు ప్రేమ కోసం చిత్రం నుండి ప్రకాష్ రాజ్ రామ్ పోతునిని గానం చేశారు చంద్రబోస్ గీతం దేవశ్రీ ప్రసాద్ సంగీతం.
1: ఫ్రెండో ఫ్రెండో తను లవ్ లో పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్ ఫ్రెండో.
2: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
1: ఏంటి ఫ్లవర్సా? తన ఏమైనా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
2: ఏయ్ షాప్ లో కాదు, తలలో పెట్టుకోవడానికి.
1: అబ్బా తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండ్. హై ఎండ్ ఈ వాడిపైన ఐడియాలు వదిలేసి ఓ ఫ్రెష్ ఐడియా చెప్పా.
2: ఓకే.

0: తను తాగేసిన కోక్ టిన్లు, వాడేసిన హెయిర్ పిన్లు, పడేసిన చాక్లెట్ ర్యాపర్లు, ఇసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకోరా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్ యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాలని

మార్నింగ్ మస్తీలో ఇప్పుడు వినబోతున్న పాట సోగ్గాడే చిన్ననాయన చిత్రం నుండి టైటిల్ ట్రాక్. సత్యయామిని నూతన వినాయక్ గానం చేశారు ఈ పాటని. అనుప్రూబన్ సంగీతం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మార్నింగ్ మస్తీ వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట ఖైదీ నెంబర్ 150. చిత్రంలోనిది జస్ప్రీత్ జాస్ గానం చేశారు. శ్రీమణి గీతానికి దేవశ్రీ ప్రసాద్ సంగీతం.

సమయం 11 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం గుర్తుకొస్తున్నాయితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితా నుంచి కోట్లాది మంది పేర్లను తొలగించి ఓటు హక్కు దూరం చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భోయాన్ తెలిపారు. పౌరుడికి ఓటు హక్కు వేరు చేయడం ఆత్మను తీసేయడమేనని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ఓటు విలువ సమానమని స్పష్టం చేశారు. గాంధీభవన్ వేదికగా ఈరోజు కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేపడతారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ

జస్టులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల లబ్దిదారులకు తెలంగాణ హౌసింగ్ బోర్డు కీలక ప్రకటన చేస్తుంది. లబ్దిదారులు తమ వాటాగా చెల్లించాల్సిన 100,000 రూపాయల మొత్తానికి ఈ నెల 9వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. ఈ గడువులోగా డబ్బు చెల్లించిన వారి ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్స్ ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా రద్దు చేస్తామని స్పష్టం చేసింది. భారత్ రష్యా సంబంధాలకు దశాబ్దాల చరిత్ర ఉందని, భారత్ భద్రతకు, ప్రాదేశిక సమగ్రతకు ముప్పు ఎదురైన సందర్భాల్లో రష్యా ఎల్లప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. ఒక దేశంతో ఉన్న సంబంధాలు వేరొక దేశ అనుభవాలతో పోల్చూడలేమని జయశంకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద భారత్ పెట్రోలియం 1.45 లక్షల కోట్లతో చేపట్టనున్న భారీ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ కీలక అనుమతులు సిఫారసు చేసింది. ఏటా 9 మిలియన్ టన్నుల శుద్ది సామర్థ్యంతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది. హైజాక్ యత్నం విఫలమైన తర్వాత ఫ్లై దుబాయ్ విమానాన్ని సౌదీ ఎడారిలో కూల్చేసేందుకు ఒమెన్ సహా పైలట్ ప్రయత్నించినట్టుగా ఇటాలియన్ పత్రిక తెలిపింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశాలు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరుగుతాయి. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎల్లుండి 7న ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటిస్తారు. పండుగల సీజన్ నేపథ్యంలో వడ్డీ రేట్లపై ఏ నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 11:03 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. ముగ్ధ మనోహరమైన రూపం, తెలుగమ్మాయి కాకపోయినా అచ్చ తెలుగు పదహారణల తెలుగుతనం ఉట్టిపడే సౌందర్యం, అభినయంలో సావిత్రి జయసుధగార్ల తర్వాత ఆ స్థాయిలో సహజనటి అనే గుర్తింపు, దాదాపు దశాబ్దానికి పైగా సినీ కెరీర్లో అగ్రహీరోలందరితో నటించి కథానాయక ప్రాధాన్యమైన పాత్రలకు చిరునామాగా విజయవంతమైన నటిగా తెలుగు సినీ సామ్రాజ్యాన్ని ఏలిన తార. అర్థమైంది కదా ఆ సౌందర్యం ఎవరు? ఎస్, మీ గెస్ కరెక్టే. ప్రముఖ నటి సౌందర్య గారిని గుర్తు చేసుకుంటూ ఆమె నటించిన చిత్రాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ వినబోతున్నాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు. అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయిలో ప్రముఖ నటి సౌందర్య గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆమె నటించిన సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ ని వింటున్నాం. సౌందర్య గారి అసలు పేరు సౌమ్య. మనవరాలి

పెళ్లితో తెలుగు సినీ పరిశ్రమలోకి సౌందర్యగా తెరంగేట చేశారు. రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని సూపర్ స్టార్ కృష్ణగారితో నటించిన నంబర్ వన్ సినిమాతో స్టార్డమ్ దిశగా అడుగులు వేశారు. మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. ఇప్పుడైతే వినిపిస్తున్నాను మాయలోడి సినిమాలోని ఇసుపల్ట్ సాంగ్. ఈ సినిమాతోటే మంచి గుర్తింపు వచ్చింది సౌందర్య గారికి. మరోసారి గుర్తు చేసుకోండి ఈ పాట వింటూ.

గుర్తుకొస్తున్నాయి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ప్రముఖ నటి సౌందర్య గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఆమె నటించిన సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. ఈ పాటలన్నీ వింటుంటే అమాయకమైన అందమైన సౌందర్య గారి మొహమే కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. యాక్చువల్ గా రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు నెంబర్ వన్ సినిమాలతో ఒక అందమైన అమ్మాయి సినీ పరిశ్రమకి దొరికిందనే అభిప్రాయం వచ్చింది. కానీ సౌందర్య గారికి తెలుగులో హిట్ పరంపర మొదలైంది ఎస్వి కృష్ణారెడ్డి గారి చిత్రాలతోనే కదా. ఈ సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా చక్కటి నదిగా ఎదిగింది ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో వెంకటేష్ గారి హీరోగా నటించిన పవిత్ర బంధం చిత్రం ద్వారానే. ఆత్మాభిమానం గల రాధగా, మధ్యతరగతి అమ్మాయిగా, మంచి గృహిణిగా సౌందర్య గారి నటన అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు సౌందర్య గారు ఈ సినిమా ద్వారా. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు. ఇప్పుడైతే వినిపిస్తున్నాను పవిత్ర బంధం చిత్రం నుంచి అందరి అభిమానాన్ని అందుకున్న ఈ అద్భుతమైన గీతాన్ని.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 1.8 FM. ప్రముఖ నటి సౌందర్య గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఆమె నటించిన సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. ఒకదాన్ని మించిన పాట ఇంకోటి కదా. యాక్చువల్ గా 1 అవర్ సరిపోదు మనకి సౌందర్య గారి గురించి చెప్తూ పాటలు వేయాలంటే, ఎందుకంటే బోల్డ్ సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి ఆమె కెరీర్ లో. కాకపోతే సౌందర్య గారింటి గుర్తొచ్చే పాటలను వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక అగ్ర హీరోలందరితోనూ సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సౌందర్య గారు వెంకటేష్ జగపతిబాబు గారులతో హిట్ పేరుగా ప్రేక్షకులను అలరించారు. ఇక డైలాగ్ కింగ్ నట ప్రపూర్ణ మోహన్ బాబు గారి చిత్రాల్లో అయితే సౌందర్య గారిది ఒక ప్రత్యేక స్థానం అనే చెప్పాలి. ఒక్క మాటలు చెప్పాలంటే పేదరాయుడు చిత్రం అఖండ విజయంతో ఆమెను సక్సెస్ సెంటిమెంట్ గా భావించారేమో అన్నట్టుగా ఆల్మోస్ట్ మోహన్ బాబు గారి అన్ని చిత్రాల్లో సౌందర్య గారు నటించారు. ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్ గా సినీ పరిశ్రమ ప్రేక్షకుల ఆదర అభిమానాలను అందుకున్న నటిగా సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. మరి ఇప్పుడైతే వినిపిస్తున్నాను పేదరాయుడు చిత్రం నుంచి ఈ ఆల్ టైమ్ హిట్ సాంగ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయిలో ప్రముఖ నటి సౌందర్య గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఆమె నటించిన సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. మామూలుగా మనకి హీరోయిన్లు అంటే రిచ్ కాస్ట్యూమ్స్ తోటి, లేదంటే డిఫరెంట్ వెరైటీ కాస్ట్యూమ్స్ తోటి, యాక్సెసరీస్ తోటి, జ్యువెలరీ తోటి కనిపిస్తారు. మొత్తం డిఫరెంట్ గానే కనిపిస్తారు మన స్క్రీన్ మీద మామూలు అమ్మాయిలా కాకుండా. కానీ వెండి తెర మీద వీలైనంత సింపుల్ గా, సహజంగా, అందంగా తెలుగుతనం ముట్టుపడేలా కనిపించడం సౌందర్య గారి ప్రత్యేకత. అలా కనిపించే అరుదైన హీరోయిన్లలో ఒకరు సౌందర్య గారు. మన పక్కింటి అమ్మాయా లేదా మన ఇంట్లో అమ్మాయే అనిపిస్తుంది కదా మనకు. వెన్నెల విదజల్లే తన చిరునవ్వు మరో అసెట్. కాస్త క్రాస్ గా ఉండే ఆమె నవ్వు ప్రముఖ హిందీ నటిమణి మధుబాల గారిని గుర్తు తెచ్చేలా ఉండటం మరో ప్రత్యేకత అని చెప్పొచ్చు. మరిప్పుడైతే వెన్నెల విదజల్లే సౌందర్య గారి చిరునవ్వుని గుర్తు చేసుకుంటూ తారక రాముడు సినిమాలోని ఈ పాట విందామా?

గుర్తుకొస్తున్నాయి టైమ్ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. ప్రముఖ నటి సౌందర్య గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఆమె నటించిన సినిమాలోని సూపర్ సాంగ్స్ వింటున్నాం, మంచి మంచి పాటలు కదా. నిజంగా మనం మళ్ళీ సౌందర్య గారి టైంకి వెనక్కి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది పాటలన్నీ వింటుంటే. యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, హీరోయిన్ ఓరియంటెడ్ అంటే సపరేట్గా హీరోయిన్ సబ్జెక్ట్తో ఉన్న సినిమాలు కాకుండా హీరో ఇంపార్టెంట్ ఉన్న సినిమాల్లోనే హీరోయిన్కి కూడా ఒక బలమైన పాత్ర ఉండేలా చూసుకున్నారు సౌందర్య గారు తన సినిమాలన్నింటిలోనూ. సో అలాంటి పాత్రలు చేసి హీరోతో పాటుగా తను ఒక మంచి నటిగా సక్సెస్.

అయ్యారు. యాక్చువల్గా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషలలో దాదాపు 100కు పైగా సినిమాలు నటించారు. గంధర్వ అనే కన్నడ సినిమాతో నటనలో ఓనమాలు దిద్ది తెలుగులో రైతు భారతం అనే సినిమాను తొలిగా అంగీకరించిన విడుదలైంది మాత్రం మనవరాలి పెళ్లి. సౌందర్య గారి కెరీర్లో ప్రత్యేకంగా నిలిచే చిత్రం అమ్మూరు. కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విజయం సౌందర్య గారికి సినీ రంగంలో మరిన్ని అవకాశాలు

గుర్తుకొస్తున్నాయి టైమ్ ఆన్ వివిధ భారతి 1.8 ఎఫ్ఎం. ప్రముఖ నటి సౌందర్య గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఆమె నటించిన సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. దాదాపు 12 ఏళ్ల సినీ ప్రయాణంలో అద్భుతమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల అభిమానంతో పాటు 6 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు సౌందర్య గారు. అమ్మోరు, అంతఃపురం, రాజా ఇక కన్నడలో ద్వీప చిత్రాన్ని నిర్మించి నిర్మాతగా నటిగా కూడా అవార్డు తీసుకున్నారు ఫిల్మ్ఫేర్ అవార్డు. అలాగే ఆప్తమిత్ర చిత్రానికి ఉత్తమ నటిగా కూడా అందుకున్నారు ఫిల్మ్ఫేర్ అవార్డుని. తెలుగులో అయితే అమ్మోరు, పవిత్ర బంధం, అంతఃపురం సినిమాలకు రాష్ట్రాలందులు అందుకున్నారు. అంతఃపురం సినిమా గురించి మీకు స్పెషల్ గా చెప్పాలి, కాకపోతే ఇప్పుడు వినిపిస్తున్నాను పెళ్లిపిట్టల సినిమా నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్. ఆ తర్వాత చెప్తాను అంతఃపురం సినిమా గురించిన కబుర్లు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 1.8 ఎఫ్ఎం. గుర్తుకొస్తున్నాయి టైమ్.

తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ప్రముఖ నటి సౌందర్య గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ సాంగ్స్ వింటున్నాం. అసలు ఈ పాటలు వింటుంటే మనకి సౌందర్య గారు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు కదా. అంత అద్భుతమైన పాటలు, అద్భుతమైన సౌందర్య గారి నటన. ఇంతకు ముందు చెప్పా కదా, ఇందాక మీకు అంతఃపురం సినిమా గురించి మీకు స్పెషల్గా చెప్పాలని. యాక్చువల్గా అంతఃపురం సినిమా డైరెక్టర్, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు కదా. సౌందర్య గారిలో ఉన్న అద్భుతమైన నటిని ఈ సినిమా ద్వారా పరిచయం చేశారేమో అనిపిస్తుంది నాకైతే కదా. ఇంత కష్టమైన పాత్రని అవలీలగా తన నటనతో మెప్పించారు, జీవించారు సౌందర్య గారు. అందుకే జూనియర్ సావిత్రి అని, నవరస నటన మయూర్ అని సగర్వంగా పిలుచుకుంటాం. ఇక ఈ సినిమాలో అసలు గుర్తుకురాదు నా కన్నుల ముందు కదా, ఎంత అద్భుతమైన పాట, ఆల్ టైమ్ క్లాసిక్గా నిలిచిపోయింది అందరి మనసులో. మరి మరోసారి విందామా?

0: వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. గుర్తుకొస్తున్నాయిలో ప్రముఖ నటి సౌందర్య గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఆమె నటించిన సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. అన్నీ కూడా గుర్తుకురాదు కాదు, వింటుంటే ఏదో గుర్తుకురాదు, కానీ ఎప్పటికీ మర్చిపోలేని పాటలు సినిమాలు. సౌందర్య గారు మంచి నటే కాదు, గొప్ప మనిషి అని కూడా పరిశ్రమలో పేరు. లైట్ బాయ్ నుంచి ప్రతి ఒక్కరికి సాయం చేసే మనిషిగా చెప్తారు. తన వ్యక్తిత్వంతో అందరి మనసుల్లో చిరస్మరణీయురాయలైన సౌందర్య గారిని తెలుగుంటి ఆడపడుచుగా ప్రేక్షకులు ఆదరించారు, అభిమానించారు, అభిమానిస్తూనే ఉంటారు కూడా. మరి ఆహార్యంలో సంప్రదాయానికి, సినిమాల్లో అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు, ఆకట్టుకున్నారు సౌందర్య గారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అమృత గీతం టైం ఆన్ వివిధ భారతి 102.8 FM.

ఎవరికైనా అర్థమయ్యే, ఎవరైనా అలవోకగా పాడగలిగే చిన్న చిన్న పదాలతో చంద్రబోస్ గారు అర్థవంతమైన పాటలను ఎంత అద్భుతంగా రాస్తారు కదా. చమత్కారంతో చణుకులను ప్రాసలను జోడించి తెలుగు భాష ఎంత అందంగా ఉంటుందో తెలియచేసేలా రాసిన పాటన ఆది చిత్రంలోని నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు కదా. పొగడ్తతో కూడిన పొసెసివ్నెస్ ని ఎంత అద్భుతంగా చెప్పారు. ఇక ఈ పాట ఎంత సూపర్ హిట్ అందరికీ తెలుసు అనుకోండి. చంద్రబోస్ గారికి సినీ గీత రచయితగా మంచి గుర్తింపునిచ్చింది. మణిశర్మ గారు స్వరపరిచిన ఈ యుగళ గీతం మీకోసం.

మీరు వింటున్నారు అమృత గీతం ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. దేవుడు ప్రతి చోట ఉండలేక అమ్మను పుట్టించారంటారు. మరి ఆ అమ్మ తన బిడ్డ ఎదుగుదలను, నూరేళ్ల భవిష్యత్తును ఊహిస్తూ ఆశీర్వదిస్తూ పాడే అమృత గీతం యమలీల చిత్రంలోని సిరులొలికించి చిండి నవ్వులే మణిమాణిక్యాలు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అక్షరీకరించిన అమ్మ ప్రేమను వీణుల విందుగా స్వరపరిచారు ఎస్పి కృష్ణారెడ్డి గారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగారుల స్వరాల నుంచి జాలవారిన ఈ అమృత గీతం వినిద్దామా?

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 1.8 FM అమృత గీతం టైం. తెలుగు వ్యాకరణం అక్షరాలతో ఎన్ని అద్భుతాలు చేయొచ్చో, భావాలను వ్యక్తం చేసే పాటలు ఎలా రాయొచ్చో మన తెలుగు సినీ కవులు చాలాసార్లు నిరూపించారు. మనకు నచ్చాయనుకోండి, అలాంటి గీతాల్లో పెళ్లి సినిమాలోని జావిలమ్మ నీకు అంత కోపమా అంటూ సీతారామ శాస్త్రి గారు తన కలంతో కురిపించిన వెండి వెన్నెల విన్నవారిని ఎవరినైనా సరే అలా కరిగించేస్తుంది. ప్రతి వాక్యం మాతో పూర్తవడం ఈ పాట ప్రత్యేకత అయితే, ఎస్ఏ రాజకుమార్ గారు అందించిన సంగీతం మంత్రముగ్ధులను చేస్తుంది. గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ గీతం నిజంగానే అమృతంలా అనిపిస్తుంది వింటున్నప్పుడు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫార్మలిన్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు కొనసాగుతున్నాయని, తుది రూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత్ కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటావాలో ప్రారంభమవుతాయి. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫార్మలిన్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఆవిష్కరణలు, మొబిలిటీ, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు సహా పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకార పురోగతిని నాయకులు సమీక్షించనున్నారు. అంతకుముందు స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫార్మలిన్ 3 రోజుల భారత పర్యటన కోసం ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో రోడ్డు, రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి అజయ్ తమ్తా స్వాగతం పలికారు. ఆయనతో పాటు ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఇక రాష్టపతి భవన ప్రాంగణంలో స్విస్ అధ్యక్షుడికి రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్బంగా గై ఫార్మలిన్ మాట్లాడుతూ భారత్ స్విట్జర్లాండ్ సంబంధాలు ప్రజాస్వామ్య విలువలు, పరస్పర నమ్మకంపై ఆధారపడి ఉన్నాయని తెలిపారు.
1: The visit is an excellent opportunity to emphasize the importance that both Switzerland and India attach to this relationship. The relationship between our two countries is built on shared democratic values as well as on trust and mutual respect. My visit is a stepping stone towards a further growth, deepening and strengthening of our close, broad and long-standing partnership.
0: ఈ సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గై ఫార్మలిన్ కలుస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కూడా స్విస్ అధ్యక్షుడితో సమావేశమవుతారు. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, తుది రూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మునిచ్ లీడర్స్ మీటింగ్లో మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియ కీలక దశకు చేరుకుందని, ఈ ఒప్పందంపై ఎంతో కఠినంగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సమతుల్యత భారత్కి ఎంతో అనుకూలంగా ఉందని సీతారామన్ పేర్కొన్నారు. దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాలు, అసమానతలు స్పష్టం చేసేందుకు చర్చలు ఒక కీలక వేదికగా ఉపయోగపడతాయని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు.
2: It's been a hard and very rigorously negotiated agreement. The agreement's negotiations are still ongoing, although we'd like to believe that both the sides have reached a plateau beyond which giving or taking might be very, very difficult. But maybe if there are rooms to operate from, both sides would do it.
0: Vikasit Bharat sadanaku prati samasta edugudalaku tode aarthika vyavastha avasaramani kendra mantri నిర్మలా సీతారామన్ తెలిపారు. 2017లో వచ్చిన జీఎస్టీ దేశంలో ఏకీకృత పన్ను విధానం తెచ్చిందని పత్రికా వ్యాసంలో పేర్కొన్నారు. ఆగస్టు నాటికి జీఎస్టీ నమోదులు 15% పెరిగి 1.1 కోటి చేరాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా పన్ను రేట్లు తగ్గించడం, చెల్లింపు ప్రక్రియ సులభతరం చేయడమే లక్ష్యంగా నెక్స్ట్ జెన్ జీఎస్టీని తెచ్చినట్టుగా మంత్రి చెప్పారు. త్వరలో తదుపరి దశ సంస్కరణలు జీఎస్టీ కౌన్సిల్ ముందుకు వస్తాయని, ఇవి ప్రజలకు, వ్యాపారులకు ఎంతో లబ్ది చేకూరుస్తాయని సీతారామన్ తెలిపారు. భారత్ భద్రతకు ముప్పు ఎదురైన సందర్భాల్లో రష్యా ఎల్లప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ సదస్సులో మాట్లాడుతూ, ప్రపంచంలో చాలా దేశాలు సైనిక పాలనకు మద్దతిస్తున్న సమయంలో రష్యాతో భారత్ సంబంధాలు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కేవలం రక్షణ రంగానికి పరిమితం కాకుండా ఆర్థిక భాగస్వామ్యంగా మారాయని తెలిపారు. సైనిక, అణు, అంతరిక్ష రంగాలతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు.
3: For us, Russia and Soviet Union before that was a country that stood by us in many ways when our security, when our territorial integrity was a threat. And at a time when much of the world preferred backing a military

0: next to us. Russia was a country with which our relations were very good, and it has, you know, we are obviously shaped in many ways by that legacy.
1: ఇదిలా ఉండగా రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ దురదృష్టకరమని పేర్కొన్న జయశంకర్ ఈ సంక్షోభం తొందరగా ముగియాలని భారత్ కోరుకుంటున్నట్టుగా తెలిపారు. చర్చలు ఔత్య మార్గాల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ విశ్వసిస్తుందన్నారు. నౌకల రక్షణ సహస్థ శాంతిస్థాపనకు రష్యా ఉక్రెయిన్లతో భారత్ చర్చలు జరుపుతోందని వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాణి దుర్గావతి జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘనంగా నివాళులర్పించారు. ప్రజల సంక్షేమం అభివృద్దికి రాణి దుర్గావతి అత్యంత ప్రాధాన్యమిచ్చారని, సుపరిపాలన దూరదృష్టికి ఆమె పాలన ప్రతీక అని కొనియాడారు. రాణి దుర్గావతి చూపిన సాహసం, త్యాగం ఆదర్శాలు భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని రక్షణ మంత్రి తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో 7వ పెన్షన్ అదాలత్కు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. సీనియర్ పెన్షనర్లు, కుటుంబ పెన్షన్లకు సంబంధించిన చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 897 ఫిర్యాదుల పరిష్కారం కోసం స్వీకరిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది May 13 నిర్వహించిన 16వ పెన్షన్ అదాలత్ విజయగాథల కరపత్రాలు జితేంద్ర సింగ్ ఆవిష్కరిస్తారు. 2017 నుండి ఇప్పటివరకు నిర్వహించిన 16 విడతల పెన్షన్ అదాలత్లతో మొత్తంగా 28797 ఫిర్యాదులకు గాను 20676 ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అదాలత్ ద్వారా వృద్ధ పెన్షనర్లకు సత్వర న్యాయం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. బోగబుల్ టెర్మినల్ వద్ద జరిగే కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ వర్చువల్గా పాల్గొంటారు. ఈ నౌక అస్సాం పెట్రో కెమికల్స్ అండి మిథనాలు తీసుకుని బంగ్లాదేశ్లో ఢాకాలో పాంగావ్ పోర్టుకు బయలుదేరుతుంది. బ్రహ్మపుత్ర నదిపై ఉన్న జాతీయ జలమార్గం, ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ మార్గాన్ని దీనికి వినియోగిస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత డిబ్రూగఢ్ నుంచి విదేశాలకు కార్గో వెళ్లటం ఇదే ప్రథమం. చరిత్రలో డిబ్రూగఢ్ కీలక నదీ ఓడరేవుగా ఉండేది. ఈ పునరుద్ధరణతో ఈశాన్య ప్రాంతాల్లో అంతర్గత జలమార్గ రవాణా బలోపేతం కానుంది. భారత్ కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటవాలో ప్రారంభమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ వాణిజ్య ఒప్పందం పూర్తి చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు

2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 4.65 లక్షల కోట్లకు పెంచుకొని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024-25 సంవత్సరంలో భారత్ కెనడా ద్వైపాక్షిక వస్తువుల వాణిజ్యం 8.66 బిలియన్ అమెరికన్ డాలర్లుగా నమోదు కాగా, కెనడాకు భారత్ ఎగుమతులు 4.22 బిలియన్ డాలర్లకు చేరాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో లాల్ పరేడ్ మైదానంలో రేపు సీఎం యూత్ కాంక్లో 2026 నిర్వహిస్తుంది. ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ 20 వేలకు పైగా యువతతో ప్రత్యక్షంగా ముచ్చటిస్తారు. యువత ప్రతిభ, కొత్త ఆలోచనలు, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఈ సదస్సులో 17 ప్రభుత్వ శాఖలు, వివిధ సంస్థలు పాల్గొంటున్నాయి. ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి, పారిశ్రామికత ఎదుగుదల, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు సంబంధించిన పూర్తి సమాచారం యువతకు లభిస్తుందని తెలిపారు. కర్ణాటక, కేరళ, మహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ నుంచి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో ఇలాంటి పరిస్థితులే ఉంటాయని అంచనా వేసింది. ఇదిలా ఉంటే రేపటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జపాన్ ఐచీ నగోయాలో జరిగిన 2026 ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణ, 27 రజత, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలతో ముగించింది. పతక పట్టికలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. పురుషుల, మహిళల క్రికెట్, కబడ్డీ, హాకీ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించడం ఈ క్రీడల్లో భారత్ సాధించిన ప్రత్యేకత. అలాగే ఆర్చరీలో 9 పతకాలు, బాక్సింగ్లో 3 స్వర్ణాలతో సహా 6 పతకాలు, రెజ్లింగ్లో 6 పతకాలను భారత్ సాధించి అద్భుత ప్రదర్శన కనబరిచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫర్మలిన్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు కొనసాగుతున్నాయని, తుదిరూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. భారత్, కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒట్టవాలో ప్రారంభమవుతాయి. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

హాయ్ అన్న మూవీ నుంచి ఒక మెస్మరైజింగ్ మెలోడీ డ్యూట్ వినిసం అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం ఈట్ ఫిట్ టైం. గ్రీన్ టీ వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుందని చాలా మంది ఈ మధ్య ప్రతిరోజు ఒక కప్పు తీసుకుంటున్నారట. మరి నిజంగానే గ్రీన్ టీ ఒబెసిటీ బారిన పడకుండా చేస్తుందా? నిపుణులు ఏమంటున్నారు? అసలు గ్రీన్ టీ వల్ల ఉపయోగాలేంటి? ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను, వింటూ ఉండండి ఈట్ ఫిట్ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ సాంగ్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 1.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి గ్రీన్ టీ అడ్వాంటేజెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా గ్రీన్ టీ హెల్త్ కి చాలా మంచిదట తెలుసా? ఇందులో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ మొత్తంలో ఉండి చాలా మేలు చేస్తాయట మనకి. ఇక గ్రీన్ టీలో కెఫిన్ కూడా కాస్త ఎక్కువగా ఉండి మెటబాలిజం పెంచడానికి ఉపయోగపడుతుంది అంటారు పోషకాహార నిపుణులు. మరి ఇంకా ఉన్నాయి గ్రీన్ టీ కబుర్లు చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 1.8 FM అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ ట్రాక్ వినిద్దామా?

0: ఎంతైనా మెలడీ బీట్ సాంగ్స్ ఇచ్చే జోషే వేరు కదా. పర్టికులర్ గా ఇలాంటి డ్రౌజీ టైంలో ఇలాంటి పాటలు వింటుంటే ఒళ్ళు జోష్ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతాం. అందుకే ఆ పాట వినిపించాను, వింటూ ఉండండి. 8 ఫిట్ చెప్తాను ఇంకా గ్రీన్ టీ అడ్వాంటేజెస్ గురించి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
2: నేను ఇక్కడే ఉన్నా.
3: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
2: బుర్రని చార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నాన్న ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
3: అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్.
4: ఆర్బీఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
0: మీరు వింటున్నారు 8 ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. మరి గ్రీన్ టీ అడ్వాంటేజెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గ్రీన్ టీ వల్ల 70 నుంచి 100% దాకా క్యాలరీలు ఖర్చు అవుతాయట. అయితే గ్రీన్ టీ తాగితేనే బరువు తగ్గరటుండే, మంచి పోషకాలున్న ఫుడ్ తీసుకుంటూ వ్యాయామం గట్టా చేయడం కూడా చాలా ముఖ్యమని నిపుణుల సలహా. మరి వెయిట్ లాస్ కోసం పూర్తిగా గ్రీన్ టీ పైనే ఆధారపడకుండా బరువు తగ్గే డైట్ లో భాగంగా మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి వీలైనంతగా వీటిని ఫాలో అయ్యామనుకోండి, ఎంచక్క హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు అనమాట కదా. ఎనీవేస్ మరి ఇంకో ఫుడ్ ఐటమ్ గురించి కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ ట్రాక్.

ఫిట్ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి మీతో షేర్ చేసుకోబోతున్న నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ ఏంటో తెలుసా? మఖానా. మన దేశంలో ఒక సాధారణ సంప్రదాయ ఆహారం నుంచి అంతర్జాతీయ సూపర్ ఫుడ్ గా అద్భుతమైన డిమాండ్ సాధిస్తోంది. మీకు తెలుసా, 2021-22 సంవత్సరం నుంచి 2024-25 మధ్య కాలంలో మఖానా మార్కెట్ ఏటా 17% నుంచి 18% వార్షిక వృద్ధిని నమోదు చేసిందట. ఇక 2029-30 ఈ మార్కెట్ విలువ దాదాపు 11,000 కోట్ల నుంచి 12,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇంతకీ ఎందుకింత డిమాండ్ మఖానాకి, కారణాలేంటి అనుకుంటున్నారు కదా? చెప్తాగా వింటూ ఉండండి ఈ ఫిట్ ఆన్ వివిధ భారతి 102.8 FM.

రౌడీ బాయ్స్ చిత్రంలో మంగ్లు వాయిస్ మీన్స్ ఒక డాన్సింగ్ నంబర్ వినేశాం. అండ్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్ అండ్ వివిధ్ భారతి 1.8 ఎఫ్ఎం. మరి అంతర్జాతీయ సూపర్ ఫుడ్ గా అద్భుతమైన డిమాండ్ సాధిస్తున్న మఖానాకు ఎందుకంత డిమాండ్? ఏంటి అడ్వాంటేజెస్ అని చెప్తానన్నాను కదా ఇందాక. యాక్చువల్ గా మఖానాలో క్యాలరీలు, కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయట. ప్రోటీన్లు, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండి బరువు తగ్గాలనుకునే వాళ్లకు బెస్ట్ ఆప్షన్ గా మారింది. అంతేకాదండి, ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల షుగర్, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్లకు, బీపీ కంట్రోల్ కు ఎక్కువగా మఖానా రికమెండ్ చేస్తున్నారట డాక్టర్స్. మరి విషయం ఏంటంటే, గ్లూటెన్ ఫ్రీ ప్లాంట్ బేస్డ్ ఆహారాలకు ప్రాధాన్యత పెరుగుతుండటంతో యూత్ ఎక్కువగా మఖానాను ప్రిఫర్ చేస్తున్నారట. సో అంతర్జాతీయంగా మన మఖానా ఒక సూపర్ ఫుడ్ గా ఎదగడానికి ఇవి రీజన్స్. ఎనీవేస్ మరి స్టేట్ ఇంటూ ఆకాశవాణి వివిధ భారతి 1.8 FM తరతరాల తరగతి అలరించే సంపూర్ణ వినోదంలో మరో సూపర్ ట్రాక్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు, మాజీ కేంద్ర మంత్రి జి వెంకటస్వామి జయంతి సందర్భంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. తమ పార్టీ రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మే పార్టీ అని రాష్ట బీజేపీ అధ్యకులు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లాలో 23.35 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు రాష్ట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఈరోజు శంకుస్థాపన చేశారు. కేబీఆర్ పార్కు చుట్టూ వన్వే విధానాన్ని శాశ్వతంగా అమలు చేయడం వల్ల 400 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. కాక జి వెంకటస్వామి జయంతి సందర్భంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన వెంకటస్వామి పేద ప్రజల హృదయాల్లో దీపంలా వెలిగారని పేర్కొన్నారు. ముఖ్యంగా సింగరేణి కార్మికుల జీవితాల్లో చెరగని ముద్ర వేయడంతో పాటు బడుగు బలహీన వర్గాల సంక్షేమం, ప్రగతి కోసం ఆయన నిరంతరం కృషి చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి 97వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మంత్రులు వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్, మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్ తదితర ముఖ్య నేతలు, అభిమానులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, నీతికి కట్టుబడి పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి తెలంగాణ సాధనకు కాక అంకిత భావంతో కృషి చేశారని కొనియాడారు. రాజకీయాల్లో కాకా వెంకటస్వామి మార్గదర్శకత్వం ఎంతో ఆదర్శనీయమని, ఆయన ఆశయ సాధనకు నిబద్దతతో పనిచేయడమే కాకాకిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మే పార్టీ అని ఆ పార్టీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగబద్దమైన సూత్రాలు, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పార్టీ ముందుకెళుతోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన మన దేశ ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ నిరాధార ఆరోపణలు చేయడం సబబు కాదని రామచంద్రరావు అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు మంచివని, ఓడిపోతే ఈసీని తప్పుబట్టడం ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. తెలంగాణలో చొరబాటుదారుల ఓట్లను తొలగిస్తూ ఉంటే ఓటమి భయంతో ఇండి కూటమి విష ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని స్పష్టం చేస్తూ ఆయన, అక్టోబర్ 7న జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్న సేవా జ్యోతి యాత్ర, వికసిత్ భారత్ సంకల్ప సభలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో నిర్వహించిన 2 రోజుల నల్సా సౌత్ జోనల్ కాన్ఫరెన్స్ విజయవంతంగా ముగిసింది. సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు హాజరైన ఈ సదస్సులో డిజిటల్ ఆధారాలు, పిల్లల లైంగిక నేరాల నివారణ, డిజిటల్ బాల్య పరిరక్షణ అంశాలపై చర్చించారు. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తదితరులు ప్రసంగించగా, తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ ముద్రించిన పుస్తకాలను అతిథులు విడుదల చేశారు. గుజరాత్లోని ఏక్తానగర్లో జరుగుతున్న చింతన్ శిబిర్ 2026లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతోనే వేగవంతమైన అభివృద్ది సాధ్యమవుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా

పుస్తకాలను అతిథులు విడుదల చేశారు. గుజరాత్లోని ఏక్తానగర్లో జరుగుతున్న చింతన్ శిబిర్ 2026లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతోనే వేగవంతమైన అభివృద్ది సాధ్యమవుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా

0: చాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో. ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మెలోడీ టైమ్ ఆన్ వివిధ భారతి 100.8 FM. మరి చక్కటి మెలోడీ పాటలు వినిపించేస్తుంది మెలోడీ టైమ్ ఈ మధ్యాహ్నం 3 గంటల వరకు అనమాట. యాక్చువల్గా జూనియర్ NTR గారికి హీరోగా అండ్ దర్శకుడుగా రాజమౌళి గారికి ఆల్మోస్ట్ స్టార్డమ్ తెచ్చిన సినిమా స్టూడెంట్ నంబర్ 1 కదా. ఆ తర్వాత ఇద్దరు వెన్ను తిరిగి చూసుకోలేదు, హిట్ మీద హిట్, హిట్ మీద హిట్ అలా ఇస్తూ ఒక ఎంత పాపులర్గా ఎదిగారో సినీ ఇండస్ట్రీలో, మన ప్రేక్షకుల మనసుల్లో ఎలా అభిమానాన్ని సంపాదించుకున్నారో చెప్పక్కర్లేదు. సో ఈ సినిమాలో పాటలన్నీ కూడా చాలా బాగుంటాయి. MMK రమణ గారి మ్యూజిక్ కంపోజిషన్ కాబట్టి మనం చెప్పక్కర్లేదు. అండ్ ఇందులో పర్టికులర్గా ఒక పాట మనకి ఆకేషన్లో గుర్తొస్తూ ఉంటుంది, ఎప్పుడంటే టీచర్స్ డే. యాక్చువల్గా మనమైతే September 5th సెలబ్రేట్ చేసుకుంటాం టీచర్స్ డేని, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా. ఈరోజు October 5th అంటే వరల్డ్ టీచర్స్ డే. సో ఈ సందర్భంగా టీచర్స్ అందరికీ బెస్ట్ విషెస్ అందిస్తూ ఈ సూపర్ సాంగ్ వినిద్దామా?

మన వీబీ లిజినెస్ అయితే ఎప్పుడు జాయ్ మిస్ అవ్వరు, ఎందుకంటే వివిధ భారతి ఎప్పుడు మీతోటే ఉంటుంది కాబట్టి. మెలోడీ టైమ్ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. కొన్ని కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే హిట్స్ కి కేరా పడ్డస్ గా మారిపోతాయంతే. అలాంటి కాంబినేషన్ చంద్రబోస్ అండ్ కీరమణి గారు. ఎంత బాగుంటాయో పాటలు అన్ని కూడా వాళ్ళ కాంబినేషన్లు, అస్సలు ఏమన్నా పాటలు అన్ని బ్లాక్ బస్టర్ హిట్సే, మ్యూజికల్ హిట్సే. మరి అలాంటి కాంబినేషన్లో వచ్చిన మరో పాట ఈ అబ్బాయి చాలా మంచి నుంచి ఈ చక్కటి పాట ఆస్వాదిద్దామా?

వినడానికి బాగుండడం ఏంటి, అద్భుతంగా ఉంటాయి మెలోడీస్ కదా. అందుకే మెలోడీస్ అనేది ఎవర్ గ్రీన్, అంత ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు. ఎనీవేస్ మీరు వింటున్నారు మెలోడీ టైమ్ ఆన్ వివిత్ భారతి 102.8 FM, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. యాక్చువల్ గా ఈరోజు వరల్డ్ ఆర్కిటెక్చర్ డే అనమాట. అసలు ఆర్కిటెక్చర్ కి డెఫినేషన్ చెప్పిందే మన వాళ్ళు. ఎన్ని గుళ్ళు, గోపురాలు, దాంట్లో శిల్పాలు అన్ని కూడా, మయుడిని మనము దేవశిల్పి అని కూడా చెప్తాం, మయసభ, ఇవన్నీ మనం చరిత్రలో విన్నాం, చదువుకున్నాం, సినిమాలో చూసాం కూడా. సో మన వరల్డ్ ఆర్కిటెక్చర్ డే సందర్భంగా నేను చెప్పే విషయం ఏమిటంటే, మన పాన్ సినిమాలో డైరెక్టర్స్ ఎక్కువగా అంటూ కొన్ని క్లాసిక్స్ కానివ్వండి, డాన్స్ బేస్డ్ ఉండే సాంగ్స్ కానివ్వండి, పిక్చరీస్ చేయడానికి ఎక్కువగా టెంపుల్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు కదా. సాగర్ సంగమం ఏంటి, శంకరాభరణం ఏంటి, వాట్ ఎవర్, సప్తపది, చాలా అసలు ఒక క్లాసిక్ సాంగ్ అంటే ఇప్పటికీ తర్వాత కూడా టెంపుల్స్ ని పిక్చరైజ్ చేశారు. అలాంటి సాంగ్స్ లో ఒకటి శుభాకాంక్షల సినిమా నుంచి మనసా పలకవి కదా, ఎంత బాగుంటుందో, బెలూరులో పిక్చరైజ్ చేశారు అనుకుంటా సాంగ్. సో ఆ పాట ఇప్పుడు మెలోడీగా వినేద్దాం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు మెలోడీ టైమ్, ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. మరి ఇక సినీ పరిశ్రమలో కొంతమంది కంపోజర్స్ ఉంటారు, మ్యూజిక్ కంపోజర్స్. వాళ్ళు ఎక్కువ సినిమాలకి మ్యూజిక్ కంపోజ్ చేయకపోవచ్చు, అలాగే లిరిక్సిస్ట్ ఉంటారు, ఎక్కువ సినిమాలకి పాటలు రాయకపోవచ్చు. కానీ వాళ్ళు కంపోజ్ చేసినా లేదంటే రాసిన పాటలు కొన్నైనా కూడా ఎంత హిట్ అవుతాయంటే ఆ పాటల రూపంలో వాళ్ళు ఎప్పుడు మనతోనే ట్రావెల్ చేస్తున్నట్టుగా ఉంటుంది, ఎప్పటికీ మర్చిపోలేమన్నట్టుగా ఉంటుంది. శివశంకర్ గారు ఎక్కడో విన్నట్టుంది కదా ఇలా ఈ పేరు, మ్యూజిక్ కంపోజర్ ప్రియమైన మీకు సినిమా గుర్తుంది కదా, ఎందుకు గుర్తుందో చెప్పండి, ఎవరు మర్చిపోతారు? అందులో ఒక పాట ఉంటుంది, చిత్రగారు పాడింది, మనసు కదా, ఎంత అద్భుతమైన మెలోడీ. ఆ పాటకి మ్యూజిక్ కంపోజ్ చేసింది శివశంకర్ గారు, అండ్ సాహిత్యం శ్రీవెన్నెల గారు, చెప్పక్కర్లేదు. చిత్రగారు బృందం పాడిన ఈ పాట ఎంత అద్భుతంగా ఉంటుందో నేను చెప్పక్కర్లేదు. విన్న ప్రతిసారి ప్రతి వాళ్ళు ఫీల్ అయ్యే ఫీల్ ఇది. సో మరోసారి విందాం.

ఇలాంటి పాటలు నచ్చకపోతే ఎలా అనిపిస్తుంది కదా ఇలా పాటలు విన్నప్పుడు. ఎనీవేస్ మీరు వింటున్నారు మెలోడీ టైమ్ ఆన్ వివిధ భారతి 1.8 ఎఫ్ఎం. ఇక సోలో సాంగ్స్ విషయానికి వస్తే మనకి మేల్ సింగర్స్ పాడిన పాటలు ఒకలా ఉంటాయి, అండ్ ఫీమేల్ సింగర్స్ ఇదిగో ఇలాంటి చిత్ర గారు ఎంతోమంది గాయని మండలి ఉన్నారు మనకి సోలో సాంగ్స్ పాడిన వాళ్ళు. అలాంటి వాళ్లలో మంచి మంచి సోలో సాంగ్స్ పాడిన సింగర్లలో ఒకరు సమీరా భరద్వాజ్. అసలు ఎంత మెలడీ వాయిస్ అంటే అద్భుతంగా ఉంటుంది. ప్రతి పాట కూడా తన స్వరం నుంచి జాలువారిన ప్రతి పాట కూడా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే తను పాడిన పాటే వినిపించబోతున్నాను, ద్వారక చిత్రం నుంచి. ఎంత చిత్రం కదా, అఫ్కోర్స్ నేను ట్యూన్ మార్చి పాడుతున్నాను అనుకోండి. మరి సమీర భరద్వాజ్ గారు పాడిన పాట, ఆ మెలోడీ, అద్భుతమైన మెలోడీ వినిపించేస్తున్నాను.

చిత్రమేమని చెప్పండి, ఇలాంటి అద్భుతమైన పాటలన్నీ మన వివిధ భారతి ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. ఎనీవేస్, మీరు వింటున్నారు మెలోడీ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM. మనకి సినిమాల్లో కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, వాటి ప్రాజెక్ట్స్ ఉండవు. అసలు హిట్ సినిమా అంటే పాత తరంలో హిట్ అయిన సినిమాల పేర్లు కొన్ని, ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు టైటిల్స్ గా యూజ్ చేసుకుంటారు. అండ్ ఆ సినిమాలు తీసేవి కూడా మరి ఆ టైటిల్ పవర్ ఏంటో క్లాసిక్స్ గానే మిగిలిపోతాయి, అలాగే జనాలకు కూడా నచ్చుతాయి. అలాంటి సినిమా నాగార్జున గారు హీరోగా నటించిన నిన్నే పెళ్లాడతా కదా. అసలు కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో వచ్చింది సినిమా. ఈ సినిమాలో పాటలు అన్ని కూడా ఆల్ టైమ్ హిట్సే. అండ్ సినిమా అయితే ఒక కల్ట్ క్లాసిక్ అనే చెప్పొచ్చు. ఇప్పటికి కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో సినిమా. యాక్చువల్గా అందులో ఒక పాట వినిపించబోతున్నాను ఇప్పుడు. ఎటు వెళ్ళిపోయింది మనసు, అసలు ఆ పాట వింటుంటేనే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఆ టైటిల్ తోటి తర్వాత మళ్ళీ మనకి నాని హీరోగా కూడా ఒక సినిమా వచ్చింది. సో అదొక సైకిల్ అలా తిరుగుతూనే ఉంటాయి. సినిమా హిట్ అయిన సాంగ్స్ టైటిల్స్, హిట్ అయిన సినిమా టైటిల్స్ మళ్ళీ యూస్ చేసుకోవడం అనేది. ఎనివేస్, మరి ఇప్పుడైతే వినిపించేస్తున్నాను నిన్నే పిల్లడతా సినిమా నుంచి అద్భుతమైన పాట.

0: అదే కదా పాట గొప్పతనం. పాట వింటుంటే మనసు ఏమైందో మనకే తెలియదు. ఎనీవేస్ మీరు వింటున్నారు మెలడీ టైమ్ ఆన్ వివిక్ భారతి 100.8 ఎఫ్ఎం. మరి టైం కూడా అయిపోవచ్చేసింది, 2:58 అయింది. అంటే మెలడీ టైంకి గుడ్ బై చెప్పేసే టైం కూడా వచ్చేసింది. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2:15 మళ్ళీ మెలడీ టైం మిమ్మల్ని పలకరిస్తుంది అద్భుతమైన పాటలతో. మరి ఇక లక్ష్మి కూడా సైన్ అప్ చేసే టైం కూడా వచ్చేసింది. సో స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి టు. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. కాబట్టి హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు,

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: ఆకాశవాణి.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. నిలయంలో సమయం 5 గంటలు.

శ్రోతలకు నమస్కారం. ఈ పూట కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా పసందైన పాటలు కోరే కార్యక్రమం అభిరుచి.

మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం. మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాత మనకు జ్ఞానాన్ని అందించి మన భవిష్యత్తుకు బాటలు వేసే గొప్ప వ్యక్తులు ఉపాధ్యాయులు. అక్షరాలు నేర్పడం కాదు, ఆలోచించడం కూడా నేర్పిస్తారు. గెలుపును స్వీకరించడమే కాకుండా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడం ఎలాగో నేర్పిస్తారు. ముఖ్యంగా మంచి మనిషిగా ఎలా జీవించాలో కూడా నేర్పిస్తారు. వారే మన ఉపాధ్యాయులు. ఈరోజు 5వ తారీఖు. యునెస్కో మరియు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా 1966లో ఉపాధ్యాయుల స్థితిగతులపై వారిని గుర్తు చేసుకుంటూ అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకోవాలని ఈరోజును ప్రకటించారు. ఒక మంచి ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని మాత్రమే కాదు, ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని, చివరకు ఒక దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగల సత్తా ఒక్క ఉపాధ్యాయుడికి మాత్రమే ఉంది. సో మన గురుపరంపర జాతి అందరికీ కూడా శిరస్సును వంచి నమస్కరిస్తూ ఈ పాట విందాము.

0: గురువు స్థానాన్ని ఎంత సాంకేతికత పెరిగినా భర్తీ చేయలేదు. ఎందుకంటే టెక్నాలజీ కేవలం సమాచారాన్ని మాత్రమే ఇవ్వగలదు, కానీ ఆ గురువు సమాచారాన్ని జ్ఞానంగా, విలువగా, జీవిత పాఠంగా మార్చగలిగే సత్తా ఒక్క గురువుకు మాత్రమే ఉంటుంది. కావున ప్రియమైన శ్రోతలారా, ఈరోజు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మరొక మారు మన గురువులందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటూ స్మరించుకుందాం. శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూతబిందు, క్యాటరాక్ట్, రెటీనా సమస్యలకు ప్రముఖ నేత్ర వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
3: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS, MS, ఆప్తాల్ టాపికల్ ఫాకల్ సర్జన్,
2: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్,
3: సెల్ 8639345694.
2: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
3: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, EHS, క్యాష్ లెస్ సౌకర్యం కలదు. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట,
4: 24 గంటలు అత్యవసర సేవలు.
3: NABH గుర్తింపు.
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ఇలా రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా, మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా, మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలో జర చెప్తావా?
3: అన్నా నువ్వేం ఫికర్ చేయకు, మై హూనా. నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
5: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
3: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా

0: యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి, మా ఫోన్ నంబర్ 9490407880.
1: శ్రోతలు, మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట జూదగాడు చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, వీరందరి కోసం ఈ పాట.

0: శ్రోతలు, మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 7వ తేదీ బుధవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో విషజ్వరం, జలుబు, డెంగ్యూ వ్యాధి గురించి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధుర

0: సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 8వ తేదీ గురువారం ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఛాతి సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అదేవిధంగా మరొక గమనిక. ఈ నెల 8వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు వేదాంత్ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్షదివ్య తేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు, మీకు నచ్చిన పాట

అభిరుచి కార్యక్రమంలో వినాలనుకుంటే మీరు రాయండి పోస్ట్ కార్డ్. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్ కేంద్రం. రాస్తారు కదూ, మర్చిపోవద్దు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట సుఖదుఖాలు చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వెల్లెల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ సహస్ర, జోగు నర్సయ్య, పద్మ, శ్రీహర్షిని, బాస నరేందర్, శ్యామల, భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజిని, శ్రీనిక, బండి కిషోర్, హరిప్రియ, వీరందరి కోసం ఈ పాటము.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:30 దాటి 12 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు మీరు వింటారు యువవాణి యువజనుల కార్యక్రమం.

యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది ప్రతి సోమ శుక్రవారాల్లో సాయంత్రం 5:30 నుండి 6 వరకు. ఇక తాజా విద్యా ఉద్యోగ సమాచారం అలాగే కెరియర్ గైడెన్స్ కోసం ట్యూన్ చేసుకోండి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం 103.2. ఇక ఈ కార్యక్రమాన్ని శ్రోతలు వినవచ్చు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా.

యువవాణి శ్రోతలందరికీ స్వాగతం. ఇక కార్యక్రమంలో భాగంగా ఇప్పట్లాగే మనం తెలుసుకుందాం విద్య ఉద్యోగ సమాచారాన్ని గురించి. ఇక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఉద్యోగ ప్రకటనల వివరాలతో.

నార్త్ వెస్టర్న్ రైల్వే జైపూర్ పరిధిలో ఉన్న వివిధ వర్క్షాప్లు అలాగే వివిధ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ల కోసం రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇక ఇందులో మొత్తం పోస్టుల సంఖ్య 2008. ఇక ట్రేడుల వివరాలు ఎలక్ట్రికల్, కార్పెంటర్, పెయింటర్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్ మెకానిక్, సీఓపీఏ తదితరాలు. ఇక విద్యార్హత కనీసం 50% మార్కులతో పదవ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగాల్లో అభ్యర్థులు ఐటీఐ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్లను కలిగి ఉండాలి. విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక దరఖాస్తులు 7వ తేదీ నుంచి 6వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఇక వెబ్సైట్ వివరాలు www.rrcjaipur.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు 7వ తేదీ నుండి 6వ తేదీ వరకు స్వీకరిస్తారు. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.rrcjaipur.in.

ఐఐటి హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ ప్రాజెక్టు స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుని ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీల సంఖ్య 6 కాగా విద్యార్హత వివరాలు సంబంధిత విభాగంలో ఎంఏ సంస్కృతం, మోర్ఫాలజీపై అవగాహన కలిగి ఉండాలి, అలాగే ఎండి ఆయుర్వేదంతో పాటు కంప్యూటర్ లాంగ్వేజ్లో పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి అభ్యర్థులు. ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 15 అక్టోబర్, ఇంటర్వ్యూ తేదీ 16 అక్టోబర్. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ www.iithh

www.ac.in. ఇక ఈమెయిల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి అక్టోబరు 15వ తేదీ, ఇంటర్వ్యూ తేదీ మరొకసారి అక్టోబరు 16. ఇక వెబ్సైట్ వివరాలు మరొకసారి www.iith.ac.in.

డిఆర్డీఓ పరిధిలోని ఆర్సీఐ ఒప్పంద ప్రాతిపదికన అప్రెంటిస్ల ఖాళీల భర్తీకై నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 195. ఖాళీల వివరాలు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, అలాగే ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్. విద్యార్హత అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఐటీఐ లేదా బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. అలాగే 2022 నుంచి 2026 వరకు ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇక విద్యార్హతల్లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 1. ఇక వెబ్సైట్ వివరాలు www.drdo.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి నవంబర్ 1. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.drdo.gov.in.

0: సుప్రీంకోర్టు గ్రూప్ బి అలాగే నాన్ గెజిటెడ్ క్యాటర్లో జూనియర్ కోర్టు అసిస్టెంట్ జీసీఏ పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేయగా మొత్తం ఖాళీల సంఖ్య 250. ఇక విద్యార్హత, ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి అభ్యర్థులు. ఇక కొన్ని పోస్టులకు సంబంధించి టైపింగ్ నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. ఆబ్జెక్టివ్ టెస్టు అలాగే కంప్యూటర్ టైపింగ్, రాత పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక దరఖాస్తుల్ని 7 నుంచి 28 వరకు స్వీకరిస్తారు. వెబ్సైట్ వివరాలు www.sci.gov.in. ఇక జేసీఏ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి వినండి, 7 నుంచి 28 వరకు స్వీకరిస్తారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయడానికి సంప్రదించవలసిన వెబ్సైట్ వివరాలు మరొకసారి www.sci.gov.in.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్.
2: ముఖాన మొటిమల
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

ప్రకటనల అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ బిలాయ్ స్టీల్ ప్లాంట్లో ట్రేడ్ అలాగే డిప్లొమా మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ల భర్తీకై దరఖాస్తుని ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీల సంఖ్య 710. ఇక విద్యార్హత వివరాలు. సంబంధిత విభాగం లేదా సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అభ్యర్థులు. అలాగే 2022 నుండి 26 మధ్యలో కోర్సులు పూర్తి చేసిన వారే దరఖాస్తులకు అర్హులు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది అభ్యర్థులు. ఇక అభ్యర్థుల ఎంపిక వాకింగ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 20 అక్టోబర్. వాకిన్ ఇంటర్వ్యూ తేదీలు 27 అక్టోబర్ నుంచి

నవంబర్ 21 వరకు. వెబ్సైట్ వివరాలు www.sale.co.in. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి అక్టోబర్ 20. ఇంటర్వ్యూ తేదీలు మరొకసారి అక్టోబర్ 27 నుంచి నవంబర్ 21 వరకు. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.sale.co.in.

సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిపిఆర్ఐ బెంగళూరు శాశ్వత రిక్రూట్మెంట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 110 పోస్టుల భర్తీకై దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇక పోస్టుల వివరాలు టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 1, అసిస్టెంట్ గ్రేడ్ 2, మల్టీటాస్కింగ్ స్టాఫ్ గ్రేడ్ 1, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్, అలాగే ఎలక్ట్రికల్ విభాగంలో టెక్నీషియన్ గ్రేడ్ 1, ఇంజనీరింగ్ ఆఫీసర్ గ్రేడ్ 1 తదితరాలు. విద్యార్హత, సంబంధిత పోస్టుల్ని అనుసరించి సంబంధిత విభాగాల్లో అభ్యర్థులు డిగ్రీ లేదా డిప్లొమా, ఐటీఐ, పదవ తరగతి లేదా బీ లేదా బీటెక్ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. అభ్యర్థుల తుది ఎంపిక ఆయా పోస్టుల్ని అనుసరించి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. దరఖాస్తులకు చివరి తేదీ

www.sri.res.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది అభ్యర్థులు. ఇక దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 12 అక్టోబర్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.cpri.res.in.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్కు చెందిన గౌహతి రిఫైనరీ ట్రేడ్ అప్రెంటిస్ అలాగే టెక్నీషియన్ అప్రెంటిస్ల భర్తీ కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 58. ఇక విభాగాల వివరాలు: కెమికల్, బాయిలర్ మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్ తదితరాలు. విద్యార్హత: సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. ఇక ఆయా విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 18. వెబ్సైట్ వివరాలు www.iocl.com/apprenticeship. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.iocl.com/apprenticeship. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 18.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
2: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.

ప్రకటనలనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక మన దేశంలోనే రెండవ అతిపెద్ద రిక్రూట్మెంట్ సంస్థ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ కొలువుల బండి కూతను వినిపిస్తోంది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అనగా ఎన్టీపీసీలో భాగంగా పలు హోదాల్లో 5165 ఉద్యోగాల భర్తీకై ఆర్ఆర్బీ తాజాగా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇక ఆ వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఆర్ఆర్బీ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో భాగంగా గ్రాడ్యుయేట్ ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 3477 కాగా విద్యార్హత సంబంధిత విభాగంలో అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవచ్చు. ఇక దరఖాస్తుల ప్రారంభ తేదీ చివరి తేదీ. దరఖాస్తులు 8వ తేదీ నుంచి 6వ తేదీ వరకు స్వీకరిస్తారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.rrbapply.gov.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఇక అభ్యర్థుల తుది ఎంపిక రాత పరీక్ష ద్వారా ఉంటుంది. ఇక ఇవే కాకుండా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ విభాగంలో భాగంగా అండర్ గ్రాడ్యుయేట్ అనగా టికెట్ క్లర్క్, అలాగే అకౌంట్స్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ వంటి వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 1688. విద్యార్హత, గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. ఇక కొన్ని పోస్టులకు సంబంధించి ఇంగ్లీషు లేదా హిందీ భాషలో టైపింగ్ నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక ఈ దరఖాస్తులు 15వ నుండి 13వ తేదీ వరకు స్వీకరిస్తారు. వెబ్సైట్ వివరాలు www.rrbapply.gov.in. ఇక గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు 8వ

నుంచి నవంబర్ 6వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఇక అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు 15వ తేదీ నుండి నవంబర్ 13వ తేదీ వరకు స్వీకరిస్తారు. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన వెబ్సైట్ www.rrbapply.gov.in.

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని షిల్లాంగ్లో ఉన్న డైరెక్టరేట్ జనరల్ అస్సాం రైఫిల్స్ అలాగే అస్సాం రైఫిల్స్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ 2026 సంవత్సరానికి సంబంధించి గ్రూప్ సి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 354. పోస్టుల వివరాలు వారెంట్ ఆఫీసర్, రైఫిల్మ్యాన్, హవల్దార్ తదితరాలు. ట్రేడుల వివరాలు సీఫేర్, ఎలక్ట్రికల్ ఫిట్టర్ సిగ్నల్ అలాగే లైన్మ్యాన్ ఫీల్డ్, ఇంజనీర్ ఎక్విప్మెంట్ మెకానిక్, రికవరీ వెహికల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ మోటార్ వెహికల్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్, మెటల్ స్మిత్, ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీర్, వెహికల్ మెకానిక్, వెల్డర్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్ తదితరాలు. ఇక విద్యార్హత, గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా మెట్రికులేషన్ లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. అలాగే ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఇన్స్ట్రుమెంటల్ టెక్నాలజీ, ఫిజియోథెరపీలో కనీసం 2 ఏళ్ల డిప్లొమా కోర్సు లేదా ఐటీఐ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 28 అక్టోబర్. వెబ్సైట్ వివరాలు www.assamrifles.gov.in. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 28 అక్టోబర్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.assamrifles.gov.in.

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సేల్ ఇస్కో స్టీల్ ప్లాంట్ బర్న్పూర్లో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకై దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 200. ఇక ట్రేడుల వివరాలు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్, రిఫ్రిజిరేషన్ ఏసీ, మెకానిక్ మోటార్ వెహికల్, కంప్యూటర్, ఐసీటీఎంఎస్ఏ, అలాగే డ్రాఫ్ట్స్మెన్ తదితరాలు. విద్యార్హత: సంబంధిత ట్రేడులో అభ్యర్థులు ఐటీఐ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. ఇక ఐటీఐలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తులకు చివరి తేదీ 7 అక్టోబర్. వెబ్సైట్ వివరాలు www.sailcareers.com. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 7 అక్టోబర్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.sailcareers.com.

డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓకు చెందిన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్ వివిధ ట్రేడుల్లో ఐటీఐ అప్రెంటిస్ల ఖాళీల భర్తీకై దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 24. ట్రేడుల వివరాలు: స్టీవార్డ్, డెస్క్ టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్, సెక్రటేరియట్ అసిస్టెంట్, ఫోటోగ్రాఫర్, సీఓపీఏ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్, మల్టీమీడియా అండ్ వెబ్ పేజ్ డిజైనర్ తదితరాలు. ఇక విద్యార్హత: సంబంధిత ట్రేడులో గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఐటీఐ కోర్సు ఉత్తీర్ణతను కలిగి ఉండాలి అభ్యర్థులు. ఇక ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కులు ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాలి. దరఖాస్తులకు చివరి తేదీ 14 అక్టోబర్. వెబ్సైట్ వివరాలు: డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ

0: drdo.gov.in. ఆన్లైన్ విధానంలో క్షమించాలి, ఈమెయిల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 14వ తేదీ. ఇక మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.drdo.gov.in అనే వెబ్సైట్ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.

ప్రకటనలు విన్న అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక కార్యక్రమంలో కెరీర్ గైడెన్స్ లో భాగంగా బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టులతో బీఎస్సీ చదివిన వారు తదుపరి కొనసాగింపుగా అవే సబ్జెక్టులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయవచ్చా, లేదా ఈ సబ్జెక్టులు చదివిన వారి విద్యా భవిష్యత్తు ఏ విధంగా మలుచుకోవచ్చు, ఈ వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నిజానికి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టులతో బీఎస్సీ చదువుతున్న విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మళ్లీ ఈ మూడింట్లో ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదు. లైఫ్ సైన్సెస్, అలాగే హెల్త్ సైన్సెస్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, బయోటెక్నాలజీ లాంటి అనేక ఆధునిక రంగాల్లో ఉన్నత విద్యను కొనసాగించే అవకాశాలు ఇప్పుడు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. అయితే మనం చేరాలనుకుంటున్న విశ్వవిద్యాలయంలో కోర్సు ఏ విధంగా ఉంది, వాటికి సంబంధించిన విద్యార్హతలు ఏ విధంగా ఉన్నాయి అనేది ముందుగానే తెలుసుకొని ఆ యూనివర్సిటీలో చదువును కొనసాగించవచ్చు. కాబట్టి విద్యార్థులు దరఖాస్తులు పూర్తి చేసే ముందే సంబంధిత యూనివర్సిటీకి సంబంధించిన అర్హతలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. ఇక బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టులతో బీఎస్సీ చదువుతున్న విద్యార్థులు ఎంఎస్సీలో బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్ అండ్ జీనోమిక్స్, అలాగే బయో ఇన్ఫర్మాటిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, సిస్టమ్స్ బయాలజీ, ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్, వైరాలజీ, ఫారెస్ట్రీ, ఇమ్యూనాలజీ, మెడికల్ బయోటెక్నాలజీ, వీటితో పాటుగా సెరీకల్చర్, ఫోరెన్సిక్ సైన్స్ లాంటి అనేక కోర్సుల్ని పరిశీలించుకోవచ్చు. ఇక కొన్ని విద్యాసంస్థల్లో అయితే క్లినికల్ రీసెర్చ్, పబ్లిక్ హెల్త్ లాంటి కోర్సుల్లో కూడా అవకాశముందిప్పుడు. సిస్టమ్ బయాలజీ, అలాగే బయో ఇన్ఫర్మాటిక్స్, కంప్యూటేషనల్ బయాలజీ లాంటి కోర్సులకు కొన్ని యూనివర్సిటీలు ఇంటర్మీడియట్ స్థాయిలో మ్యాథమెటిక్స్ చదివి ఉండాలనే నిబంధన కూడా ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ కాలేజీలో చేరే ముందే విద్యార్థులు పరిశీలించుకోవాలి. ఇక కెరీర్ అవకాశాలకు సంబంధించి భవిష్యత్తు అవకాశాలకు దృష్టిలో పెట్టుకొని బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, అలాగే బయోకెమిస్ట్రీ వంటివి మంచి ఎంపికలుగా ఉన్నాయి ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో. ఇక ఫార్మాస్యూటికల్ కంపెనీలు, బయోటెక్ పరిశ్రమలు, వ్యాక్సిన్ తయారీ సంస్థలు, డయాగ్నోస్టిక్ ల్యాబ్లు, ఫుడ్ పరిశ్రమలు, పరిశోధనా సంస్థల్లో కూడా వీటికి సంబంధించిన ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. పరిశోధనా రంగంలో, అలాగే బోధనా రంగంపై ఆసక్తి ఉన్నవారైతే పీజీ తర్వాత నెట్, సెట్, గేట్ లాంటి పరీక్షలకు సిద్ధమై పీహెచ్డీ వైపు కూడా వెళ్ళొచ్చు. ఈ అవకాశాలు కూడా బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీలతో బీఎస్సీ పూర్తి చేసిన విద్యార్థులకు లభించే ఉన్నత అవకాశాలు. ఇక ప్రస్తుతమైతే లైఫ్ సైన్సెస్ కూడా డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వేగంగా కనెక్ట్ అవుతూ వస్తోంది. కాబట్టి బయో ఇన్ఫర్మాటిక్స్, కంప్యూటేషనల్ బయాలజీ లాంటి రంగాలు భవిష్యత్తులో మరింత ప్రాధాన్యం పొందే అవకాశం కూడా ఉంది.

0: కాబట్టి వీటిపైన కూడా దృష్టి సారించవచ్చు విద్యార్థులు. జీనోమిక్స్, డ్రగ్ డిస్కవరీ, జన్యు విశ్లేషణ, అలాగే బయోమెడికల్, డాటా అనాలిసిస్ లాంటి రంగాల్లో కూడా వీటి ఉపయోగము పెరుగుతోంది. పైథాన్, ఆర్ ప్రోగ్రామింగ్, డేటా అనాలిసిస్ వంటి నైపుణ్యాలను అదనంగా నేర్చుకుంటే కనుక ఇటు విద్య, ఉపాధి అవకాశాలు రెండూ మరింతగా మెరుగవుతాయి. ప్రభుత్వ రంగము పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ వంటి వాటిపై ఆసక్తి గనుక ఉంటే ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్, అలాగే ఆహార పరిశ్రమలో కెరియర్ను కోరుకుంటే ఫుడ్ సైన్స్, నేర పరిశోధన ప్రయోగశాలలపై కనుక ఆసక్తి ఉంటే ఫోరెన్సిక్ సైన్స్ను పరిశీలించవచ్చు విద్యార్థులు. ఇక కోర్సు పేరు కంటే కూడా విద్యార్థులకుండే ఆసక్తి, అలాగే ఆయా విద్యాసంస్థ, ప్రాక్టికల్ స్కిల్స్, మనం పూర్తి చేస్తున్న ఇంటర్న్షిప్లు, పరిశోధన అనుభవం ఇవే మన కెరియర్ అవకాశాలను, ఉద్యోగ అవకాశాలను నిర్ణయిస్తాయి. ఇక ఉద్యోగావకాశాలు, పరిశోధన, భవిష్యత్ అవకాశాలను కలిపి చూస్తే బయోటెక్నాలజీతో పాటు బయో ఇన్ఫర్మాటిక్స్ లేదా డాటా అనలిటిక్స్ వంటి నైపుణ్యాలను పెంపొందించుకోవడము బీజెడ్సీ బీఎస్సీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా

0: ఉపయోగకరంగా ఉంటుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్.
2: లాప్రోస్కోపిక్ సర్జన్ అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బైన్సా, సెల్ 7036706785.
1: కు ఫామ్ 8 ద్వారా ఆగస్టు ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
3: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
3: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
0: చివరగా మీరు విన్న వాణిజ్య

యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది ప్రతి సోమ శుక్రవారాల్లో సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు. ఇక తాజా విద్యా ఉద్యోగ సమాచారం, కెరీర్ గైడెన్స్ కోసం ట్యూన్ చేసుకోండి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం 103.2. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇక ఇప్పుడు సమయం 6 గంటలకు వస్తుంది. కాసేపట్లో శ్రోతలు మీరు వింటారు హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 6:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు మీరు వింటారు.

0: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
1: మూడు కాలేజీలలో.
2: డోంట్ వరీ,
1: ఫీజ్ చూడు.
3: ఎలా ఉన్నారు?
4: ఏంటి విషయం?
2: ఫీజ్ కోసం టెన్షన్?
4: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణలోని కీలక రహదారి ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుజరాత్లో జరుగుతున్న చింతన్ శిబిర్ 2026లో కేంద్రాన్ని కోరారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సందర్భంగా తప్పుడు వివరాలిచ్చిన దరఖాస్తుదారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా రేపు దేశంలోనే తొలిసారిగా జాతీయ రహదారి వెంట 35,000 జీడిమామిడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్టంలో ఈరోజు రేపు వాతావరణం పొడిగా ఉంటుందని, ఎల్లుండి రాష్టంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని కీలక రహదారి ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. గుజరాత్లోని ఏక్తా నగర్ లో జరుగుతున్న చింతన్ శిబిర్ 2026 సందర్భంగా ఈరోజు గడ్కరీతో ప్రత్యేకంగా సమావేశమైన రాష్ట మంత్రి ఎల్బీనగర్ హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ ను మంజూరు చేయాలని కోరారు. పర్వతమాల కింద 5 రోప్వేలు, సేతుబంధన్ కింద 3 ROB, RUBలు, CRIF కింద 33 రహదారి పనులకు ఆమోదం ఇవ్వాలన్నారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సందర్భంగా ఫారం 6, 6A, 7, 8లలో తప్పుడు వివరాలిచ్చిన దరఖాస్తుదారుడిపై చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ అన్ని జిల్లాల కలెక్టర్లు జిల్లా ఎన్నికల అధికారులకు ఈరోజు మెమో జారీ చేశారు. ఓటర్ల

ఆవరణ సందర్బంగా ఫారం 6, 6A, 7, 8లలో తప్పుడు వివరాలిచ్చిన దరఖాస్తుదారుడిపై చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ అన్ని జిల్లాల కలెక్టర్లు జిల్లా ఎన్నికల అధికారులకు ఈరోజు మెమో జారీ చేశారు.

మీరు వింటున్న ఈ పాటతో సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరొక దీక్షణాల్లో వ్యవసాయ సూచనలు.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు అక్టోబర్ మాసంలో వరి, మొక్కజొన్న, చిరుధాన్యాల పంటలలో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి తెలియజేస్తున్నారు. వానాకాలం వరి పంటలో అక్టోబర్ మాసం అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఈ మాసంలో చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వరి పంట ఎక్కువ శాతం పిలకలు తొడిగే దశ నుండి చిరుపొట్ట దశలో ఉన్నది. చిరుపొట్ట దశలో ఉన్న వరి పొలాలకు ఆఖరి దఫా ఎరువులను 30 నుండి 35 కిలోల యూరియా, అలాగే 15 నుండి 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ బురద పదునులో వేయాలి. ప్రస్తుతం ఎల్నినో వాతావరణం వలన దీర్ఘకాల పొడి వాతావరణం, తక్కువ వర్షపాతం నమోదు కావడం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా వరి పంటలో అధిక చీడపీడలు ఆశించే అవకాశం ఉన్నందున రైతులు క్రమం తప్పకుండా పొలంలోనూ గట్ల వెంబడి తిరుగుతూ పురుగులు, తెగుళ్ల ఉధృతిని గమనిస్తూ ఉండాలి. సమగ్ర సస్యరక్షణ పద్ధతిలో పురుగులు, తెగుళ్ల నివారణ చేపట్టడం వలన ఖర్చు, వాతావరణ అలాగే ఆహార కాలుష్యం తగ్గుతుంది. నష్టపరిమితి స్థాయి దాటిన పరిస్థితుల్లోనే మందులు పిచికారీ చేసుకోవాలి. ఇక కాండం తొలిచే పురుగు గురించి, చిరుపొట్ట దశలో రెక్కల పురుగులు లేదా గ్రుడ్ల సముదాయాలు గమనించిన వరి పైర్లలో తప్పనిసరిగా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50%

ఎస్పి 2 గ్రాములు లేదా క్లోరాంట్రా నిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుముడత, కాండం తొలిచే పురుగు నివారణకు సిఫారసు చేసిన మందులతో ఆకుముడత పురుగును నివారించవచ్చు. వీటికి అదనంగా ఫ్లూబెండమైడ్ 48 ఎస్సి 0.1 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయవచ్చు. నల్లి ఆకుల వెనుక భాగంలో చేరి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు పచ్చగా మారతాయి. పొట్ట దశలో లేత కంకుల నుండి రసాన్ని పీల్చడం వలన గింజ తాలుపోవడం లేదా రంగు మారడం గమనించవచ్చు. ఈ ఆకు కంకి నల్లి నివారణకు స్పైరోమెసిఫెన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ఒక సుడిదోమ గురించి, పొలాన్ని అడపాదడపా ఆరబెట్టాలి. చిరుపొట్ట దశలో దోమ ఉధృతికి దోహదపడే పురుగు మందులు పిచికారీ చేయరాదు. ఈ పురుగు పిల్ల దశలో గమనిస్తే బ్యూప్రోఫెజిన్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ ఇంకా ఇమిడాక్లోప్రిడ్ మిశ్రమం 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పిల్ల మరియు పెద్ద పురుగులు గమనిస్తే డైనోటెప్యూరాన్ 0.4 గ్రాములు లేదా పైమెట్రోజైన్ 0.6 గ్రాములు ట్రైప్లూ మెజోపైరిమ్ 0.48 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మొదళ్ల దగ్గర పిచికారీ చేయాలి. బ్యాక్టీరియా ఎండాకు తెగులు. ఈ తెగులు లక్షణాలు గమనించిన వెంటనే నత్రజని ఎరువును వేయడం తాత్కాలికంగా నిలిపివేయాలి. తొలిదశలో వ్యాప్తిని నివారించడానికి వరి పైరు చిరుపొట్ట దశలో మాత్రమే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు ఇంకా ప్లాంటామైసిన్ 0.4 గ్రాముల మిశ్రమాన్ని లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. పూత దశలో కాపర్ ఆక్సిక్లోరైడ్ పిచికారీ చేయకూడదు. అగ్గి తెగులు. ఆకుమచ్చ దశలో ఈ తెగులును గుర్తించి నివారించాలి, లేకుంటే మెడవిరుపు తెగులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధిక మోతాదులో నత్రజని వేయడం, వాతావరణ పరిస్థితులు, గట్ల వెంబడి కలుపు అధికంగా ఉండటం వలన సన్నగింజ రకాలలో ఈ తెగులు అధికంగా ఆశిస్తుంది. గింజ పాలు పోసుకునే దశలో లక్షణాలు గమనించిన వెంటనే నివారణకు ఐసోప్రోథయోలిన్ 1.6 మిల్లీలీటర్లు లేదా ట్రైసైక్లోజోల్ ఇంకా మ్యాంకోజెబ్ 2.5 గ్రాముల మిశ్రమాన్ని లేదా ట్రైప్లోక్సోస్ట్రోబిన్ ఇంకా టెబ్యూకొనజోల్ 0.4 గ్రాముల మిశ్రమాన్ని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరి పంట పూత దశలో ఉన్నప్పుడు వర్షాలు కురిసినట్లయితే మానిపడు తెగులు ఆశించే అవకాశమున్నది. గింజ గట్టి దశలో తెగుళ్ల మందులు పిచికారీ చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి పూత దశలోనే మానిపండు తెగులు నివారణకు తెగుళ్ల మందులు పిచికారీ చేయాలి. వరి పైరు ఈనే దశలో అంటే 10 నుంచి 15% పూత దశ, ఆ తర్వాత 7 నుండి 10 రోజుల వ్యవధిలో రెండవసారి ఎకరానికి కార్బండాజిమ్ 200 గ్రాములు లేదా ప్రొపికోనజోల్ 200 మిల్లీలీటర్లు లేదా ట్రైప్లోక్సో స్ట్రోబిన్ ఇంకా టెబ్యూకోనజోల్ 80 గ్రాముల మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. వరి పంట పూత దశలో ఉన్నప్పుడు రసాయనిక మందులను మధ్యాహ్నం నుండి సాయంత్రం సమయంలో మాత్రమే పిచికారీ చేయాలి. ఉదయం పూట పిచికారీ చేయకూడదు. ఇక మొక్కజొన్న గురించి, మొక్కజొన్నలో గింజ పాలు పోసుకునే దశ మరియు గింజ గట్టిపడే దశలు చాలా సున్నితమైనవి కాబట్టి పంట బెట్టకు గురి కాకుండా నీటిని అందచేయాలి. గింజ పాలు పోసుకునే దశలో పక్షులు అడవి పందుల బెడద తీవ్రంగా ఉంటుంది. పక్షుల బెడద నుండి కాపాడుటకై కంకులను పక్కనున్న ఆకులతో చుట్టవలెను. పంట నలువైపులా 2 నుండి 3 వరుసలలో ఈ పద్ధతి పాటించాలి. ఎరుపు

మిల్లీలీటర్ల సయాంట్రానిలిప్రోల్ థయోమిథాక్సామ్తో విత్తన శుద్ధి చేసి నీడలో ఆరబెట్టిన తర్వాత కిలో విత్తనానికి 3 గ్రాముల కాప్టాన్ మందును పట్టించి విత్తుకోవాలి. విత్తేటప్పుడు యాసంగిలో ఎకరాకు 50 కిలోల యూరియా, 75 కిలోల డీఏపీ, అలాగే 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్

కున్న పంటలను గులాబీ రంగు కాండం తొలుచు పురుగు ఆశించే అవకాశం ఉన్నది. దీని నివారణకు గాను క్లోరీఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి.

0: ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, నిలయంలో సమయం 7 గంటలు. ప్రసార వివరాలు. నూట 3.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారం కానున్న వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న వివరాలు తెలుసుకుందాం. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో నాణ్యమైన పాల దిగుబడికి రైతులు యాజమాన్యం గురించి గోపాలమిత్ర ఉంగరాల రాజన్న గారు వివరాలు అందిస్తారు. అదేవిధంగా పాలమైలి మరియు అంతర పంట సాగు గురించి పడకల గ్రామ పుప్పాల నాగేశ్వరరావు గారు కొన్ని వివరాలు అందిస్తారు. అనంతరం 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా ఇష్టమైన పాటలు కోరిక కార్యక్రమం అభిరుచి వింటారు. 8:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 మధురమైన గీతాలతో మధుర గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:10 ఈనాటి మా నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు ముగుస్తాయి. ఇక రేపు ఉదయం ప్రసారం కానున్న వివరాలు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధా కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం వింటారు. ఇంకా ఇదే కార్యక్రమంలో 7:30 డాక్టర్ నవీన్ నూకల సూపర్ స్పెషాలిటీ హై హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:30 సినీ రంజని ప్రసారమవుతుంది. 9:00 హృదయ తలుపులు తెరిచే రాగం హృదయ రాగాల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ సందేశం పంపించవలసిన మా నంబర్ 8462-2450-66. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశంలో అమలవుతున్న నెక్స్ట్ జెన్ జీఎస్టీ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో అమలవుతున్న నెక్స్ట్ జెన్ జీఎస్టీ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇది ప్రభుత్వ ఆదాయాన్ని బలోపేతం చేస్తుందని, వ్యాపారాలకు సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాసిన ఒక ప్రత్యేక వ్యాసాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రధానమంత్రి, ఈ నూతన తరం జీఎస్టీ పన్ను విధానాన్ని మరింత సరళంగా, స్పష్టంగా మార్చారని, ఇది వ్యాపార సంస్థలకు, సామాన్య కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తోందని అన్నారు. నెక్స్ట్ జెన్ జీఎస్టీ అనేది పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడం, దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత వేగాన్ని అందించడం అనే రెండు ముఖ్యమైన లక్ష్యాలను విజయవంతంగా నెరవేరుస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ వ్యాసంలో పేర్కొన్నారు. ఈ సులభమైన, పారదర్శకమైన పన్ను చెల్లింపుదారుల స్నేహపూర్వక విధానం వల్ల దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన చిన్న పెద్ద వ్యాపారాలు వేగంగా వృద్ది చెందుతాయని ఆమె స్పష్టం చేశారు. అంతిమంగా ప్రతి ఒక్కరూ ఈ సంస్కరణల ద్వారా లబ్ది పొందుతారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా నిర్వహణలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇతర ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ఐఆర్ కు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై ప్రతివాదుల స్పందనను మొదట కోరుతామని, చట్టబద్దమైన నిబంధనలేవైనా ఉల్లంఘించబడ్డాయా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. కేవలం పత్రికా కథనాల ఆధారంగా ఏకపక్షంగా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిర్ణయాలు ఐక్యత లేదా మెజారిటీ లేకుండా తీసుకున్నారని రికార్డులు నిరూపిస్తే ఆ నిర్ణయాలను పునఃపరిశీలించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అభివృద్ది చేసిన సంచార్ సాథీ పోర్టల్ 2023 మేలో ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు 30 కోట్లకు పైగా సందర్శనలను నమోదు చేసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా పౌరులు తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లున్నాయో తెలుసుకోవచ్చు. అలాగే పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం, మొబైల్ హ్యాండ్సెట్ అసలైందో కాదో తనిఖీ చేయడం, అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజీలపై సులభంగా ఫిర్యాదు చేసే సదుపాయం ఇందులో ఉంది. ఇప్పటి వరకు ఈ పోర్టల్ ద్వారా 14 లక్షలకు పైగా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, తమ పేరిట ఉన్న మొబైల్ కనెక్షన్ల సమాచారం కోసం పౌరుల నుండి వచ్చిన 4 కోట్లకు పైగా అభ్యర్థనలు పరిష్కరించామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ ద్వారా సుమారు 5,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన సైబర్ మోసాల నష్టాన్ని నివారించగలిగామని సమాచార మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు.

ఇచ్చారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, నిలయంలో సమయం 7:15, పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం.
1: రైతు సోదరులు నమస్కారం. ఈరోజు మనము ఆర్మూర్ మండల ఇస్సాపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు గోపాలమిత్ర ఉంగరాల రాజన్న గారు ఉన్నారు. మరి వారిని అడిగి నాణ్యమైన పాలు, అదేవిధంగా పాల అధిక దిగుబడికి రైతులు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి రాజన్న గారు.
2: నమస్కారం అండి.
1: రాజన్న గారు, పాడి రైతులు నాణ్యమైన పాలు, అదేవిధంగా అధిక దిగుబడి పాలు సాధించాలంటే వాళ్ళు ఎట్లాంటి చర్యలు పాటించాలండి?
2: రైతులకు పాడి గేదెలు పెంచేటప్పుడు పాలే తన ఆదాయం. అసలుటప్పుడు పాల దిగుబడిని పెంచుకోవాలంటే మెయిన్ మంచి సంకరజాతి పశువులను ఎన్నుకోవాలి ఫస్ట్. ఆ ఎన్నుకున్న తర్వాత ఇప్పుడు నాటు జాతి పశువులు అయితేనేమో ఎంత మనం మేత ఇచ్చినా ఎంత దాన ఇచ్చినా దాని జాతి అసలుంటిదే కాబట్టి పెరగలేవు. అదే సంకరజాతి పశువులు అయితే మనం పాల దిగుబడి ఎక్కువ ఇస్తాయి కాబట్టి అట్లాంటి జాతులను ఎన్నుకొని ఆయనకున్నటువంటి భూమిలో పండినటువంటి మొక్కలు, జొన్నలు, సోయలు, తవుడు ఇట్లాంటి తన చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో దొరికేదంతటి కూడా దాన తయారు చేసుకోవచ్చు. ఆ దాన ప్లస్ పశుగ్రాసాలను బట్టి పాల దిగుబడి అధికంగా పెంచుకోవచ్చు. అట్లాంటి అలవాటు రైతు చేసుకోవాలా. ఇవాళ మార్కెట్లో తీసుకున్నట్లయితే దాన కంపెనీలు వచ్చినాయి, చాలా రకాల దాన కంపెనీలు వచ్చినాయి. ఆయన వ్యాపార కోణంలోనే దాన కంపెనీలు తయారు చేస్తాడు. అట్లాగుట రైతు ఏం చేయాలా, తాను ఒక లీటర్కు ఒక 60-70 రూపాయల పాలు ఉంటే ఆ పెట్టుబడిని ఆదాయాన్ని చూసుకొని తనకున్నటువంటి పెట్టుబడి అంటే ఇప్పుడు పశువుకు దాన పెట్టుబడి కిందకి వస్తుంది, పశుగ్రాసాలు పెట్టుబడి కింద వస్తుంది. అసలుంటప్పుడు ఏం చేయాలా, ఆ మోతాదును ఏదైతే ఆ లీటర్ పాలకైతే ఎంత అయితే ధర వలుకుతుందో దానికి తగ్గించేటట్లు 20%, 30% అట్లా మించకుండా ఆయన చేస్తే ఆయనకు లాభాలు బారిన ఉంటాడు. అట్లా కాకుండా అధిక పెట్టుబడి పెట్టి లాభాలు రానప్పుడు తను డైరీ ఫారం లాస్లో నడిచి డైరీ ఫారం తీసేసే అంటే పాలు గేదెల నుంచి నేను లాస్ అయినా అనే పద్ధతిలో చెప్పుకుంటాడు. అట్లా కాకుండా తనకు ఉన్నటువంటి నేను చెప్పినా కదా మొక్కలు, జొన్నలు, సోయలు ఏదేది మార్కెట్లో తక్కువ ధరలు ఉంటాయో ఆ దాన్ని అధిక రేషియోలో, ఉదాహరణకు ఒక 100 కిలోలు ఉన్నాయనుకో, 100 కిలోల రేషియోలో ఆయనకేముంటారంటే తక్కువ రేటు ఉన్నదాన్ని ఎక్కువ మోతాదులా, ఎక్కువ రేటు ఉన్న మార్కెట్ ఉన్నదాన్ని తక్కువ మోతాదులా, ఒక 100 కిలోల రేషియోలో చూసుకోవాలా. ఏదెంత కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు, ఖనిజ లవణ మిశ్రమాలు ఇవన్నిటిని ఆయన సమపాలల్లా, ఒక 100 కేజీలు ఉన్నదనుకో దానికి పిండి పదార్థాలు, మాంసకృత్తులు మరియు ఖనిజ లవణ మిశ్రమాలు అంటే మినరల్ మిక్చర్ పాకెట్టు దీన్ని ఒక మోతాదులో వాడుకున్నట్లయితే ఆయనకు మంచి పాల దిగుబడిని పెంచుకునే అవకాశం ఉంటుంది.
1: మరి రైతు సోదరులు పాల దిగుబడిని పెంచుకునేందుకు ముఖ్యంగా పాకల శుభ్రత ఇంతవరకు ప్రధాన పాత్ర పోషిస్తుందండి, మరి రైతులు ఈ శుభ్రత విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలంటారు?
2: పాకలు చాలా శుభ్రంగా ఉంటేనే పాల దిగుబడి పెరుగుతుంది. లేదు అంటే పాకలు శుభ్రంగా లేకుంటే అంటువ్యాధులకు గురవడం, లేదంటే సన్నుకుదురు అంటే సన్నుకూరు అంటే మ్యాస్టైటిస్ రోగాలు పడితే పొదుగుబాపు రోగాలు వచ్చేసి అసలు పాలే రాకుండా అయిపోయి అట్లా పశువుకు ఎంత సంకరజాతి నాటుజాతి పశువులైనా రోగాల బారిన పడ్డప్పుడు రైతు చాలా నష్టపోతాడు. ఆ రోగాల బారిన పడద్దు, మంచిగా ఉండాల, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన పశువు పాలే మంచిది అన్నట్టు, మంచిగా రుచిగా ఉంటుంది, మంచిగా ఉంటాయి. అనారోగ్యం బారిన పడ్డప్పుడు పాలు పులిచిపోవడం, లేదంటే కేంద్రాలలో పోతే ఈయన పాలు కూడా తీసుకుపోతే కొన్ని లీటర్ల పాలు పలిగిపోవడం చాలా లాస్ అవుతుంది. కాబట్టి ఈయన ఏం చేయాలా, పాకను శుభ్రంగా ఉంచుకోవడం చాలా మేలు. శుభ్రంగా లేకపోతే అన్ని రకాల అంటురోగాలకు గురైనప్పుడు ఆ రోగాల బారిన పడ్డప్పుడు శాశ్వతంగా పాలు తగ్గే అవకాశం ఉన్నది. కాబట్టి ఈయన పాకలు చాలా శుభ్రం.

0: నుంచే ఒక నాణ్యమైన పాలను పొందొచ్చు. కాబట్టి ఆ ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ పర్సెంట్ పెరగాలంటే రైతుకు మార్కెట్లో రేటు మంచిగా వస్తుంది. కాబట్టి నాణ్యమైన పాలు ఉండాలంటే వెన్న శాతం, పీచు పదార్థాలు, పిండి పదార్థాలు, దాని తర్వాత విటమిన్లు, ఖనిజ లవణ మిశ్రమం, ఇవన్నీ సమపాలల్లో రైతుకు దొరికినప్పుడే పాలు రుచికరంగా ఉంటుంది. దాంతో ఏ ప్రోడక్ట్ తయారు చేసినా మార్కెట్లో మంచిగా ఉంటుంది. కాబట్టి రైతుకు ఆ విధమైనటువంటి నాణ్యమైన పాలకు మార్కెట్లో మంచి రేట్లు ఉన్నాయి. ఆ విధంగా రైతు తన పశువుకు వాడుకొని నాణ్యమైన పాలను పొంది మార్కెట్లో ఆదాయాన్ని పెంచుకున్నట్లయితే పాడి పరిశ్రమ లాభాల పాటల ఉంటుంది. ఆ విధంగా రైతులను ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను.
1: మరి రాజన్న గారు, సాధారణంగా పాడి రైతులు పాలని కేంద్రాలకు పోసిన తర్వాత లేకపోతే వాడికలు పోసిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో పాలు మిగిలిపోయే అవకాశం ఉంది కదండి, మరి ఇట్లాంటి మిగిలిపోయిన పాలతోని పాడి రైతులు ఆదాయాన్ని పొందే అవకాశం ఉందా, మరి ఏం చేయాలంటారు?
0: చాలా మంచి ప్రశ్న అండి. నేను అనేది ఏంటంటే, పాలు సీజన్లో, సపోజ్ వర్షాకాలం అంటే చలికాలంలో పశువులు ఎదకత్తాయి, వర్షాకాలంలో ఈనుతాయి. ఆ ఈనప్పుడు ఏమవుతుందంటే చాలామందికి పాడి గేదెలు పాలిస్తాయి కాబట్టి ఆయన ఏం చెప్తాడు, ఆ సీజన్లో పాలు ఒక్కోసారి మిగిలిపోతుంది, ఒక్కోసారి అమ్మలేని పరిస్థితి ఉన్నప్పుడు రైతు చాలా బాధపడతాడు. నేను రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే, పాలును స్టోరేజ్ ఉంచుకోవడం, మనం ఏం చేస్తాము, గేదె పాలు ఉన్న ఆవు పాలన్నా తీసుకొని ఉష్ణోగ్రతలు పెట్టి మళ్ళీ కూలింగ్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు మనం విజయ డైరీ చెప్పుకున్నాం, విజయ డైరీ వల్ల అట్లే బల్క్ బిఎంసీ పెట్టేసి బల్క్ కూలింగ్ సెంటర్లు పెట్టేస్తారు, తర్వాత సీజనల్గా ఆయన అదవుతాడు. సీజనల్గా ఉన్నప్పుడు ఒక దగ్గర స్టోరేజ్ చేసుకుంటారు, స్టోరేజ్ పాలు ఇంకా కొంత ఎక్కువ సర్వీస్ ఇస్తుంది. అట్లా నేను అనేది ఏంటంటే, రైతు సోదరులు సాయంత్రం పూటనేమో మనం విజిట్ మార్కెట్కి వెళ్ళలేము, ప్రొద్దున టైంలో వెళ్తాం. ఆ పాలను కూడా ఆయన స్టోరేజ్ చేసుకొని ప్రొద్దున పాలు సాయంత్రం పాలు అలాగలా ఉంచుకొని, ఒకవేళ సాయంత్రం పాలు ఉంటే ఆయన పాల పదార్థాల తయారీ అంటే ఇయ్యల రేపు నేను యువతకు కూడా చెప్పేది ఏంటంటే, పాల పదార్థాల తయారీగిన మీరు చేసుకున్నట్లయితే పాల నుంచి కోవా, పెరుగు, రకరకాల ప్రోడక్టు తయారు చేసుకొని, ఉదాహరణకు నేను చెప్తానండి, ఈ స్వీట్ హోములల్లా గేదెలు పెంచలే ఏం చేయాలి, రైతు దగ్గరనే తీసుకుపోయి వాళ్ళు ప్రోడక్ట్ తయారు చేసి అమ్ముతారు. మనం ఏం చేస్తాము, వాళ్ళ ధర వాళ్ళు చెప్తారు, వాళ్ళే చెప్తారు స్వీట్ హోములు. స్వీట్ హోములు ఏం చేస్తారు, మనం తీసుకుపోయిన తర్వాత ఇప్పుడు నేను మనం ముందు చెప్పుకున్నట్లు ఫ్యాట్ పర్సెంట్ మీదకించి ఆయనకు డబ్బులు ఇస్తారు, నీ పాలల్లో ఇంత కోవ ఉంది, నేను ఇంత ధర ఇస్తాను అని ధర ఇచ్చేస్తాడు. గిన్ని గ్రాములు వెళ్ళింది కాబట్టి నీకు ఇంత

0: మీకు 4,200 కూడా 4 సంవత్సరాల దాకా మీకు వేస్తామంటేనే మేము ఒక ఎకరన్నర సాగు చేసినాం. మొక్కకు 15 రూపాయలు, డ్రిప్ కూడా సబ్సిడీ ఇచ్చారు. మొక్కలు 15 రూపాయల కొట్టి ఇచ్చారు. మళ్ళా సంవత్సరంకు 4,200 బ్యాంకులో పడుతున్నాయి. మనకు ఇది మంచి పంటనే. ఈ ఆరోగ్యం కూడా మనం ఇలా తిరిగినా కూడా ఇది దీని గాలి కూడా మంచి వాతావరణం. ఇది ఈ కమ్మలను కూడా మనం కొట్టేసి అందులోనే పడితే కూడా లగిస్తుంది దానికి చెదలుతోని. దీనికి వ్యవసాయము మనం 4 రకాల పంటలు పండించేదా లేకుంటే ఇది పెట్టుకున్న వాళ్ళకు లాభమే. ఒక మనిషి ఒక 5 ఎకరాల దాకా దీన్ని సాగు చేసుకోవచ్చు. జీతాడు లేబర్ ఏం లేకుండా సాగు చేసుకో అవసరం లేదు. మళ్ళా మనకు దగ్గర అందుబాటులో కూడా మార్కెట్ ఉన్నది. ఎక్కడంటే అక్కడ డిచ్పల్లి, వేల్పూర్, భీమ్గల్, అంకపూర్ ఇవన్నీ మంచిగా వాళ్ళు ప్రీక్వలు మంచి సవలతు ఇస్తారు. పంట కూడా ఎంట ఎంట 15 రోజులకోసారి వారానికోసారి తీసుకుపోవచ్చు.
1: మరి నాగేశ్వర్ గారు, మీరు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు కదండి, ఇప్పటివరకు మీరు ఎన్ని ఖాతాలు తీసారండి? మరి దీనికి మార్కెట్ ఏ విధంగా ఉంది? మరి లాభాలు చూసుకుంటే మిగతా పంటలకు ఎట్లా ఉందండి?
0: ఇది మరి ఇంకా తీయలేము. 3 సంవత్సరాల పంట ఇది. 3 సంవత్సరాల నుంచి కాపాడుతుంది. 3 సంవత్సరాల దాకా రాదు. 3 సంవత్సరాల నుంచి తీయాలి దీన్ని. వేరే ఫీల్డ్ వాళ్ళు అయితే మంచి దిగుబడి వస్తుంది, 10 కిలోల గెలలు వెళ్తున్నాయని చెప్తుర్రు. మాది ఇంకా 3 సంవత్సరాలు దాటలేదు. 3 తర్వాత మేము తీస్తాము. అప్పుడు దానికి ఎంత వచ్చేది అనేది చెప్పచ్చు. ఇంకా తీయాలి గెలలు.
1: మరి ఇక్కడ చూసినట్లయితే పొలంలో పామాయిల్ మొక్కకి మొక్కకి మధ్య ఉన్న దూరంలో మీరు నిమ్మ కానీ అదేవిధంగా జామ ఇంకా మామిడి కానీ నాటారు కదండి, మరి అన్నీ కలిపి మీరు సాగు చేస్తున్నారు ఒక దగ్గర, మరి చీడపీడల సమస్య ఉంటుంది కదండి, మరి దీన్ని మీరు ఎట్లా గమనిస్తున్నారు, మరి ఎట్లా అధిగమిస్తున్నారు?
0: చీడపీడలకు మేము అంటే ఈ వీటికి కూడా పామాయిల్ కూడా పురుగు వస్తుంది, మోవి పురుగు. దానికి మందు కలిపి పోతే అది పోతుంది. ఈ చెట్లకు కూడా నీము ఆయిల్ కలిపి పురుగు మందు కలిపి కొట్టేస్తున్నాం పంపు. అంటే ఎక్కువ పెస్టిసైడ్ వాడకుండా అలా నీమ్ ఆయిల్ వేరే ఆర్గానిక్ది కొట్టేస్తున్నాం పంపుతో. అట్లా దిగుబడి మంచి వస్తుంది. కాయ కూడా అలాకు పబ్లిక్ కూడా హానికరం కాకుండా ఉంటుంది. మందు లేకుండా మన ఎక్కువ అమ్ముడు పోతున్నాయి.
1: వివిధ పంటలు సాగు చేస్తున్నారు కదండి నాగేశ్వర గారు, మరి నేల ఆరోగ్యం విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారండి?
0: నేల ఆరోగ్యము గురించి అంటే ఇప్పుడు మనం ఎక్కువ పెస్టిసైడు కాంప్లెక్స్ యూరియా ఎక్కువ వాడితే నేల ఖరాబ్ అయిపోతుంది, దిగుబడి కూడా తగ్గుతుంది. మనం అంత తక్కువ చేస్తే అంత మంచిది. కాంప్లెక్స్ కానీ యూరియా కానీ తక్కువ చేయాలి. ఆర్గానిక్ ఎరువులు వాడాలి. ఎరువు అంటే ఇంకా మనము పెంట పోయచ్చు, గొల్లెరువు పోయచ్చు, మట్టి కూడా పోయచ్చు. అని మనం ఏం చేస్తున్నాం అంటే అదే కాంప్లెక్స్ తెచ్చి పడేస్తున్నాం, యూరియా తెచ్చి పడేస్తున్నాం. అది బాగా పెరిగి యూరియాతోని పొలము కానీ ఏ పంటను కానీ బాగా పెరిగి దిగుబడి తగ్గిపోతున్నది. మన గొలనేమో వరి గొల బాగా పెరిగినప్పుడు చిన్న సైజు వస్తుంది. అదే వరి పెరగకుండా గొల పెద్ద సైజు వస్తుంది, అప్పుడు దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇట్లా మనం కాంప్లెక్స్ ఎరువులు బాగా వాడితే బగ్గ పెరిగి దిగుబడి తగ్గుతుంది, పెరుగుతుందని మనం అనుకుంటాం కానీ తగ్గుతుంది. వర్మి కంపోస్టు మనకు వాళ్ళే తెచ్చి ఇస్తారు. మనం తయారు చేసిన కంపెనీకి ఫోన్ చేస్తే వర్మి కంపోస్టులు అది 300-350 కోట్లు ఉంటుంది. అవి ఇది తీసుకొచ్చి ఒక ఎకరానికి మనం పసుపు పంటకైతే ఒక 40 ఎలుకోల. ఇవి పంటలకు పొలంకు కానీ ఇతర పంటలకు కానీ ఒక 20-30 సంచులు చల్లాలి వర్మి కంపోస్ట్ సరిపోతుంది. దాంతో పాటు మనము కాంప్లెక్స్ కూడా అడిక్కే వేయాలి, కానీ మీదికెళ్ళి కాంప్లెక్స్ చల్లద్దు. అది కూడా పంటకు ఆనే, భూమికి ఆనే. ఈ మళ్ళా గుళికలు వేస్తున్నాం. అది గుళికలుతోని భూమి గట్టిగా చిక్కగా అయిపోతుంది. గుళికలు ఆ 2 పాయింట్ గుళికలు అనేది అక్కడ ఉత్తర భారతదేశంలో ఉంటే మన దక్షిణ భారతదేశంకు వచ్చింది. అది ఆ 2 పాయింట్ గుళికలతోని బాగా హానికరం. మనుషులకు హానికరమే, భూమికి హానికరమే. అక్కడ 5 ఇంచుల

0: మట్టిని తీసి వేరు చేసి ఇప్పుడు మళ్ళా సాగు చేస్తున్నాడు. అంత డేంజర్ 2 పాయింట్ గుల్కలు.
1: మరి నాగేశ్వర్ గారు, ఇక్కడ చూసినట్టయితే సోయా ఉంది, అదేవిధంగా జామ ఉంది, నిమ్మ ఉంది, పునాస మామిడి ఉంది, అదేవిధంగా కూరగాయలు కూడా మీరు సాగు చేస్తున్నట్టు చెప్తున్నారు కదండి, మరి ఆదాయం విషయంలో ఎట్లా ఉందండి? మరి మిగతా రైతులకు మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తారు?
2: ఈ పంటలు కూడా మనకు మంచి లాభదాయకం. మామిడి, జామ, నిమ్మ అని మనకు అందుబాటులో ఉన్న మార్కెట్లో టోక్ ధర అయినా పోతాయి, లేదంటే అంగళ్ళు తీసుకుపోయి కిలోల హిసాబుల జనరల్లా అమ్మేస్తాం. అది కూడా మంచి లాభమే. మనకు ఒకటే పంట పెట్టుకుంటే అది 6 నెలల ఒకసారి వస్తుంది. 6 నెలల పంట కంటే ఇది అంతర పంటలు కానీ ఈ నిమ్మ, జామ, పామ్ ఆయిలు మనకు ఎప్పుడెప్పుడు డబ్బులు వస్తూనే ఉంటాయి, ఖర్చులు వెళ్ళిపోతుంటాయి. ఆ పొలం వచ్చిందంటే దానికి రోగం వస్తుంది, ఏదో వస్తుంది, మనకు వచ్చే దిగుబడి వస్తుందో రాదో తెలియదు. ఇది ఉంటే మనకు మనకు ఎప్పుడు డబ్బులే. అందుబాటులో ఉన్న మార్కెట్కి తీసుకుపోయి ఇచ్చుకుంటే ఎప్పుడు డబ్బులు వస్తూనే ఉంటాయి. కూరగాయల సాగు, టమాటా, బెండకాయ, మిర్చి, దోసకాయ ఇవన్నీ సాగు చేస్తాం. అది కూడా మంచి లాభం వస్తుంది. మనం టోకు అమ్ముకుంటే తక్కువ లాభం, మనం ఇచ్చి మనం అమ్ముకుంటే ఎక్కువ లాభం వస్తుంది.
1: మరి నాగేశ్వర్ గారు, చాలామంది మన తెలంగాణ ప్రాంతాల్లో చూసినట్టయితే తక్కువ విస్తీర్ణం భూములు ఉన్న రైతులు ఉన్నారు కదండి, మరి తక్కువ విస్తీర్ణం భూములు ఉన్న రైతులకు మీరు ఎట్లాంటి పంటల్ని వాళ్ళకి సలహా ఇస్తారు, మరి ఆదాయాన్ని మంచిగా సంపాదించవచ్చు అంటారు?
2: తక్కువ భూములు ఉంటే, ఎర్ర నేలలు ఉంటే ఆరుతడి పంటలు వేసుకుంటేనే బాగుంటుంది. పొలం వరికి పోవద్దు. ఉచిత కరెంట్ ఇత్తురు, నీళ్ళు ఇత్తురు అనేది పోకుండా మనము ఆరుతడి పంటలు వేసుకుంటేనే కూరగాయలు కానీ చెట్లు కానీ మామిడి, జామ ఇవి ఉంటేనే మనకు లాభం ఎక్కువ ఉంటుంది. వరికి వెళ్లకుండా ఆరుతడి పంటలే పండించుకోవాలి, దానికి నేను బెటర్ అంటున్నా.
1: చాలామంది రైతులు వరి సాగు చేయడం చాలా సులభం, మిగతా పంటల్లో చాలా శ్రమ ఎక్కువ ఉంటుంది అంటారు, మరి వీళ్ళకి మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తారండి?
2: వరి పంట మనిషికి స్వేచ్ఛ, కానీ లాభము ఉండదు. అది ఒకసారి మనకు పెట్టుబడి 30 నుంచి 40 వేల పెట్టుబడి వస్తుంది. ఈ ఆరుతడి పంటలకు 12 వేల నుంచి 15 వేల కంటే తక్కువ వస్తుంది, కానీ ఇది శ్రమ ఎక్కువ ఉంటుంది, దానికి శ్రమ తక్కువ ఉంటుంది. నా అనుభవం గురించి చెప్తున్నా, నేను మేల్పి మేలు జొన్న పెడతా, హైబ్రిడ్ జొన్న, దాంట్లో మనకు 15 వేల పెట్టుబడి పెడితే 29 క్వింటాల జొన్నలు వెళ్ళి అంటే ఎక్కువ దక్క 90 వేలు వచ్చినాయి ఒక ఎకరానికి. అదే పొలం అయితే 30 వేల 40 వేల ఖర్చు వస్తుంది, దానికి 60 నుంచి 70 వేల కంటే ఎక్కువ రావు. ఇది బెటరా అది బెటర్? ఇంకా అంటారా, జొన్న కాకుండా ఇప్పుడు పసుపు కూడా ఒకసారి రేటు పడిపోతుంది, ఒకసారి పెరుగుతుంది. అది మనకు పెరిగినప్పుడు లాభమే, తగ్గినప్పుడు ఖర్చులకు పోగా అడికడికి అవుతాం, కానీ అందులో మిగులుది. కానీ మనము ఇంకా వేరే కూరగాయలు కానీ వేరే ఏదైనా ఇతరతర పంటలు వేసుకుంటేనే బాగుంటుంది. పసుపుకు పోవాలంటే పసుపుకు కూడా బాగా ఖర్చు ఉంటుంది, లాభం ఉంటుంది, రెండు ఉంటాయి దానికి. దానికి పోకుండా మనకు పొలంకు వెళ్ళకుండా ఇంకా మస్తు రకాలు ఉన్నాయి. సీడ్ జొన్నలు, మేల్పి మేలు కూడా మక్కు ఉంది, జొన్న ఉంది, నువ్వులు, ఇప్పుడు ఇట్లా సజ్జలు, ఇవన్నీ మనకు తక్కువ ఖర్చు మీద ఎక్కువ లాభం వస్తుంది. అని మనం డ్రిప్ ఉంటుంది కాబట్టి, డ్రిప్తోనే వేసుకున్నాం కాబట్టి పార్కం కూడా ఇప్పుడు అంతగానో ఏం లేదు. సులభమైన పంటనే, దేనికైనా డ్రిప్తో పార్కము కూడా. దీనికి ఒక పొలంకు రోజు ఇస్తాంగానే దానికి వారం 15 రోజులకు ఇచ్చినా సరిపోతుంది. ఈ పొలం 1 ఎకరం పండించేది, అది 3 ఎకరాల ఆరుతడ పంట పండియచ్చు, అది మనకు లాభం. ఇది లాభం లేదు దీంట్లో.
1: మరి నాగేశ్వర్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి రైతు సోదరులకు మీ అనుభవాలు, సూచనలు తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి, అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి.
2: ధన్యవాదాలు.

0: మీరింతవరకు పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో నాణ్యమైన పాల దిగుబడికి రైతులకు యాజమాన్యం గురించి గోపాలమిత్ర ఉంగరాల రాజన్న గారు అందించిన వివరాలు విన్నారు. అదేవిధంగా పాలమైలి మరియు అంతర్పంట సాగు గురించి పడకల గ్రామ ఉప్పాల నాగేశ్వరరావు గారు సలహాలు సూచనలు విన్నారు.
1: స్వచ్ఛ భారత విజయ కేతనం పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు గారు, విశాఖపట్నం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి ఎం అనురాధ గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: మానవ నాగరికతకు సంపూర్ణ ఆరోగ్యానికి అత్యంత ప్రాథమికమైనది పారిశుద్ధ్యం. పరిశుభ్రత పాటించడం అంటే భగవంతుని ఆరాధనతో సమానమని పెద్దలు చెప్తారు. ఆరోగ్యం పరమం భాగ్యం, స్వచ్ఛత తస్య మూలకం అనే సూక్తి ప్రకారం అన్నింటికన్నా గొప్పదైన ఆరోగ్య భాగ్యానికి మూలాధారం పరిశుభ్రతే. మహాత్మా గాంధీగారు కన్న స్వచ్ఛ భారత్ కలని సాకారం చేస్తూ 2014 అక్టోబర్ 2న ప్రారంభమైన స్వచ్ఛ భారత్ అభియాన్ అనతి కాలంలోనే దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా అవతరించింది. మొదటి దశలో దేశాన్ని బహిరంగ మల విసర్జన రహిత దిశగా నడిపిన ఈ పథకం ప్రస్తుతం స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 రూపంలో 2027 వరకు విస్తరించబడింది. కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనే 3R సూత్రాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి చట్టపరమైన నిబంధనలు, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో వివిధ కార్యక్రమాలను ప్రవేశపెట్టాయి. పౌరులు తమ ఇళ్లలో వాడని పాత బట్టలు, పుస్తకాలు, పాదరక్షలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బొమ్మలు వంటి వాటిని 3R కేంద్రాల్లో అందజేస్తే మున్సిపల్ సిబ్బంది వాటిని శుభ్రం చేసి, బాగుచేసి అవసరమున్న పేద కుటుంబాలకు లేదా స్వచ్ఛంద సంస్థలకు ఉచితంగా అందిస్తున్నారు. రీసైకిల్ చేయలేని ప్లాస్టిక్ పొడి వ్యర్థాలను కరిగించి విద్యుత్గా మార్చడానికి గుంటూరు, విశాఖపట్నం వంటి నగరాలలో మెగా ప్లాంట్లను ప్రభుత్వం నడుపుతోంది. అంతేకాదు,

0: ఆంధ్రప్రదేశ్లోని కొన్ని స్థానిక సంస్థలు వినూత్నమైన బార్టర్ విధానాన్ని ప్రవేశపెట్టాయి. ప్రజలు సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను మున్సిపల్ కార్యాలయాలకు ఇస్తే దానికి బదులుగా ప్రభుత్వం వారికి బియ్యం, కందిపప్పు లేదా కూరగాయలను అందిస్తుంది. పాఠశాలల్లో, బహిరంగ ప్రదేశాల్లో పాత స్క్రాప్, ఇనుప గ్రిల్స్, ప్లాస్టిక్ బాటిళ్లతో అందమైన బెంచులు, కళాకృతుల్ని తయారు చేసేలా ఉపాధ్యాయులను, కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల డంపింగ్ యార్డులపై భారం తగ్గడమే కాకుండా వ్యర్థాల ఆధారిత సరికొత్త ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటోంది. ఇలా వినూత్న రీతిలో 3R సూత్రాన్ని పాటించడం వలన ముంబైలో జరిగిన ఐఫ్యాట్ ఇండియా 2026 అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ వ్యర్థాల రీసైక్లింగ్, స్థిరమైన పారిశుద్ధ్య నమూనాలు అంతర్జాతీయ పర్యావరణ నిపుణుల ప్రశంసలు అందుకున్నాయి. కార్యక్రమంలో ఇప్పుడు విజయనగరం జిల్లాలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్వచ్ఛభారత్ కార్యక్రమం గురించి విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు గారు తెలియజేసే వివరాలు విందాం.
1: అందరికీ నమస్కారం. మా జిల్లాలో 4 ELB ఉన్నాయి. ELB మీన్స్ అర్బన్ లోకల్ బాడీస్. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్, బొబ్బిలి మున్సిపాలిటీ, రాజా మున్సిపాలిటీ అండ్ నెల్లిమర్ల నగర పంచాయతీ. ఈ 4 ELB లోనూ 7,958 గ్రూపులు ఉన్నాయి. సభ్యులు 79,800 సభ్యులు ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర యాక్టివిటీస్ గురించి ఎప్పటికప్పుడు మేము చెప్పడం జరుగుతుంది. ప్రతి నెల 3వ శనివారం జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏ ఏరియాలో వెళ్ళి ఏమేమి కార్యక్రమాలు చేపట్టాలన్నది మన కమిషనర్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. అలాగే సాసాలో ప్రధాన యాక్టివిటీ అయినటువంటి టెర్రస్ గార్డెనింగ్, ఈ టెర్రస్ గార్డెనింగ్లో మన విజయనగరం జిల్లాలో ఇంచుమించుగా 5,565 మంది సభ్యులు టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నారంటే, ముఖ్యంగా ఈ మొక్కలు అన్నది ఆకుకూరలు, టమాటా, పచ్చిమిర్చి, ఇంకా హైబ్రిడ్ వెరైటీకి వస్తే బెండకాయలు, వంకాయలు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చేయటం వల్ల లాభం ఏంటంటే వాళ్ళకి ఆర్థికంగా కొంత వెసులుబాటు కలగటం, ప్లస్ స్వచ్ఛమైన గాలి, పర్యావరణ సమతుల్యత ఏర్పడటానికి మనకి ఈ టెర్రస్ గార్డెనింగ్ ద్వారా బాగా ఉపయోగం జరుగుతుంది. అందుకని ఈ టెర్రస్ గార్డెనింగ్ బాగా ప్రోత్సహిస్తున్నాం. ప్రస్తుతానికి మాకు 5,565 మంది సభ్యులు చేస్తున్నారు. మా టార్గెట్ 8,050, వచ్చే 2027 మార్చి 31 కల్లా టార్గెట్ అచీవ్మెంట్ అవడం జరుగుతుంది. అలాగే ఇంట్లో వ్యర్థాల నుంచి మనకు ఉపయోగపడే ఎరువును తయారు చేసి ఆ ఎరువుని ఈ టెర్రస్ గార్డెన్ మొక్కలకి ఉపయోగించడం వల్ల ఈ టెర్రస్ గార్డెన్ లో పెంచే ఆకుకూరలు కానీ, పచ్చిమిర్చి కానీ, లేకపోతే టమోటాలు కానీ, లేదా కాయగూరలకు సంబంధించి ఎరువులు కూడా మనం అంతటా మనం ఇంట్లోనే తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మిగిలిపోయిన అన్నం, కూరలు కానీ, టీ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన టీ పొడి కానీ, అలాగే కాయగూరలు తరిగిన తర్వాత వేస్ట్ అయ్యేగా వచ్చిన అవన్నిటిని కూడా ఒక కంపోస్ట్ కింద తయారు చేయడం జరుగుతుంది. ఎలా అంటే ఒక మంచి తొట్టులు తీసుకుని అందులో కొంచెం మట్టి వేసి ఆ పైన వేస్ట్ పదార్థాలన్నీ వేసి ఆ పైన మళ్ళీ మట్టి కింద వేసి లైట్గా పసుపు నీళ్ళు కొంచి చల్లుతారు. దీనివల్ల ఖచ్చితంగా మనకి 4 రోజుల తర్వాత 45 రోజుల్లో మనకి ఎరువు కింద తయారవుతుంది. ఏదైతే ఈ కుండీల్లో మొక్కలు పెంచడం చేస్తున్నారో ఈవెన్ ఒక్కొక్కసారి పూల మొక్కలు కూడా పెంచుకుంటున్నారు చాలా మంది ఇంట్రెస్ట్గా. సో వాటిలో ఎరువు కింద ఉపయోగించడం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి, ప్లస్ మనకి వాటి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. సో ఇవన్నీ కూడా మన SHG మెంబర్స్ చాలా ఆసక్తిగా చేస్తున్నారు. మేము ఎప్పటికప్పుడు వాళ్ళకి మోటివేట్ చేసి, ఎడ్యుకేట్ చేసి వీటి వల్ల వచ్చే లాభాల గురించి చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. కొంతమందికి ఈ బాల్కనీ సదుపాయం లేకపోవడం వల్ల, టెర్రస్ గార్డెన్ చేయకపోవడం లేకపోతే వాళ్ళ ఇంటి పక్కన ఉన్న స్థలాల్లో కూడా ఇవే కార్యక్రమాలు కూడా కొంతమంది చేస్తున్నారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆర్థికంగా వాళ్ళు కొంత వెసులుబాటు కల్పించడం, ముఖ్యంగా పర్యావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సమతుల్యం సాధించడం, అలాగే ఎండ తీవ్రతను తగ్గించడానికి ప్రతి చోట కూడా అలాగా చేసే కార్యక్రమాలు అయితే చేపడుతున్నాం. ముఖ్యంగా కేవలం మన SHG మెంబర్సే కాకుండా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్సే కాకుండా చాలా చోట్ల అపార్ట్మెంట్లో చాలా మంది కూడా వాళ్ళంతట వాళ్ళు ఓన్గా SHG మెంబర్స్ కాని వారు కూడా చేస్తున్నారు. వాళ్ళకు కూడా మేము వెళ్ళి ఎక్కడైతే అపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తులు లేకపోతే ఇంకా బాగా సంపన్నులు వాళ్ళ కుటుంబాలకు కూడా మా సభ్యులు వెళ్ళి ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్తే చాలా మంది చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. అలాంటి మేము చెప్పకుండా చాలా మంది చేసుకుంటారు. మేము చెప్పిన తర్వాత కూడా ఇది మంచి కార్యక్రమం, మేము కూడా చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనకి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో మా మహిళలు పాల్గొనడమే కాకుండా పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

0: ఉండాలని, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలని, తాగే నీరు పరిశుభ్రంగా ఉండాలని, తీసుకున్న ఆహారం పరిశుభ్రంగా ఉండాలని చెప్పి సభ్యులందరికీ చెప్పడం జరుగుతుంది. వాళ్ళ మంత్లీ మీటింగ్స్లో కూడా ఇది ఒక పారిశుద్ధ్యం, శానిటేషన్ దాని మీద ఒక టాపిక్ కింద పెట్టుకుని దాని గురించి సభ్యులందరూ మాట్లాడుకోవటం, ఆ సభ్యులు అందరూ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవటం, ఇవన్నీ కూడా మేము చేస్తున్నాము. ఇంకా దీన్ని ఉధృతి చేసి ఇంకా దీన్ని బాగా ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. దీనికి అందరూ కూడా సహకరిస్తున్నారు. మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
1: పసి వయసులోనే పిల్లల మనసుల్లో నాటిన మంచి అలవాట్లు, ఆదర్శాలు సమాజాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధాలుగా మారతాయి. భారతదేశాన్ని సంపూర్ణ ఆరోగ్యవంతమైన పారిశుద్ధ్య దేశంగా మార్చాలనే సంకల్పంతో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ అభియాన్ కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, అదొక నిరంతర విద్యా యజ్ఞంగానూ పేరుగాంచింది. ఈ యజ్ఞంలో విద్యార్థులను అగ్రగాములుగా నిలిపి వారిలో పరిసరాల పరిశుభ్రత పట్ల బాధ్యతను పెంచడంలో పాఠశాలలు, గురువులు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. సంస్కృతంలో ఒక గొప్ప సూక్తి ఉంది, విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వా ధనమాప్నోతి, స్వచ్ఛత తస్య భూషణం. విద్య వినయాన్ని ఇస్తుంది, వినయం వల్ల అర్హత లభిస్తుంది. అయితే జ్ఞానాన్ని పొందిన మనిషికి సంస్కారంతో కూడిన పరిశుభ్రత పరమభూషణంగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్ని స్వచ్ఛతకు అద్దం పట్టేలా తీర్చిదిద్దుతోంది. ఉపాధ్యాయుడు బడిలో వెలిగించిన స్వచ్ఛత దీపం విద్యార్థుల ద్వారా ప్రతి ఇంటికి విస్తరించి సమాజంలో పెద్ద మార్పుకి కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాలు ODF ప్లస్ సాధించడంలో ఈ బాలల సైన్యం చేసిన ప్రచారం ఎంతో దోహదపడింది. విశాఖపట్నం తోటగరువులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రీమతి ఎం అనురాధ గారు తమ పాఠశాలలో పాటిస్తున్న స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి తెలియజేస్తున్న వివరాలు ఇప్పుడు విందాం.
2: నమస్తే అండి. మా పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి మాట్లాడాలంటే నాకు ముందుగా గుర్తుకొచ్చేది మా పిల్లల్లో వచ్చిన మార్పు. మంచి అలవాటు ఒక్క రోజులో రాదు, ప్రతిరోజు గుర్తు చేస్తూ మనమే ఆచరింప చేస్తేనే అది మనలో భాగమవుతుంది. మా స్కూల్లో సుమారు 1400 స్టూడెంట్స్ ఉన్నారు. మాకు చాలా విశాలమైన గ్రౌండ్ ఉంది. ఈ పాఠశాల పరిశుభ్రత కోసము 8 మంది సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. ఇంత పెద్ద ప్రాంగణాన్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచడం అంటే చిన్న విషయం కాదు. ఒకప్పుడు సిబ్బంది శుభ్రం చేసిన వెంటనే పిల్లలు మళ్ళీ కాగితాలు ఇతర వ్యర్థాలు అక్కడక్కడ వేసేవాళ్ళు. అందుకే మేము గ్రీన్ డస్ట్బిన్స్ ఏర్పాటు చేసి వాటిలోనే వేస్ట్ అంతా వేయాలి అని పిల్లలకు అలవాటు చేయడం ప్రారంభించాం. మొదట్లో చెప్పిన మళ్ళీ కింద వేసేవేయాలి, కానీ మేము వదిలిపెట్టలేదు. దాదాపు ప్రతి ఇంటర్వెల్ లో కూడా మీ చుట్టూ ఒకసారి చూడండి, ఏదైనా ఒక కాగితం కనిపించిన డస్ట్బిన్ లో వేయండి అని గుర్తు చేస్తూనే ఉన్నాం. ఈ మార్పు రావడానికి మాకు దాదాపు 4 సంవత్సరాలు పట్టింది. ఈ రోజు మా పాఠశాల క్లీన్ అండ్ గ్రీన్ స్కూల్ కి ఒక మంచి ఉదాహరణగా కనిపించడం మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే మధ్యాహ్న భోజనం కూడా మొదట్లో మాకు పెద్ద సవాలే. తినే ఆహారం కంటే కింద పడేసే ఆహారం ఎక్కువగా ఉండేది. దాంతో మేము అక్కడ కూడా డస్ట్బిన్స్ ఏర్పాటు చేసి ప్రతి టీచర్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరూ ఎంత కావాలో అంతే ఆహారం తీసుకోండి, కావాలంటే మళ్ళీ తీసుకోవచ్చు అని చెప్పడం ప్రారంభించాం. దాంతో ఆహారం వృధా చాలా వరకు తగ్గింది. తిన్న తర్వాత మిగిలిపోయిన ఆహారం లేదా కింద పడ్డ ఆహారం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రజెంట్ డస్ట్బిన్స్ లోనే వేస్తున్నారు. ప్రార్థనా కార్యక్రమంలో వారానికి ఒకసారి స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయిస్తున్నాం. ప్రతి శనివారం నో బ్యాగ్ డే సందర్భంగా స్వచ్ఛ భారత్ మీద చిన్న చిన్న పాటలు, స్కిట్స్, స్లోగన్స్, కవితలు, కథల పోటీలు, డ్రాయింగ్ కాంపిటీషన్స్, ఎలక్యూషన్ ఇవన్నీ నిర్వహించి వాటిలో బెస్ట్ పర్ఫార్మర్ ఏవైతే చేస్తారో వాళ్ళకి ప్రైజెస్ ఇస్తాము. 2047 వికసిత్ భారత్ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లల్లో బాధ్యత భావాన్ని పెంచుతున్నాం. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదనే అలవాటు కూడా పిల్లల్లో పెంచుతున్నాం. మన పరిసరాలను మనమే కలుషితం చేయకూడదనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి, ఎందుకంటే నేటి పిల్లలే రేపటి పౌరులు. ఈ రోజు వాళ్ళు నేర్చుకున్న చిన్న మంచి అలవాట్లే రేపు వారి జీవితంలో భాగమవుతుంది. మన దేశం 2047 నాటికి వికసిత్ భారత్ గా ఎదగాలంటే ఈ మార్పు మన పాఠశాల నుంచే మొదలవ్వాలి. స్వచ్ఛ భారత్ మన బాధ్యత, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం, 2047 వికసిత్ భారత్ మన స్వప్నం. ఈ స్వప్నంలో మా 1400 మంది పిల్లలు చిన్న చిన్న అడుగులు కూడా ఒక భాగమే. ధన్యవాదాలు.
1: ఊరుని చూసి దేశాన్ని చూడమనే విధంగా స్వచ్ఛ భారత్ అభియాన్ దేశంలోని ప్రతి గ్రామాన్ని, నగరాన్ని పరిశుభ్రతతో మెరిసేలా చేసి మన పర్యాటక రంగానికి ఊతమిస్తోంది. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అయిన అందరికీ స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం సాధనలో భారత్ వేగమైన పురోగతిని సాధించి ఐక్యరాజ్య సమితి ప్రశంసలు అందుకుంది.

0: ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం స్వచ్ఛ భారత్ వల్ల భారతదేశంలో లక్షలాది మంది పిల్లల మరణాలు, డయేరియా వంటి అంటువ్యాధులు గణనీయంగా తగ్గాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అతి తక్కువ కాలంలో ప్రజల ప్రవర్తనలో మార్పు తెచ్చిన అతి పెద్ద సామాజిక ఉద్యమంగా ప్రపంచ బ్యాంక్ స్వచ్ఛ భారత్ను ప్రశంసించింది. ప్రభుత్వ సంకల్పానికి ప్రజల భాగస్వామ్యం తోడైనప్పుడు ఇలా అద్భుతమైన విజయాలు సాధించవచ్చని ఈ ప్రత్యక్ష ఉదాహరణలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సంకల్పంతో పారిశుద్ధ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి 19 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, విక్రయం, వాడకాన్ని పూర్తిగా నిషేధించడంతో పాటు వ్యర్థాలతో పేరుకుపోయిన కొండల్ని కరిగించి హరిత వనాలుగా మార్చడం విశేషం. ఇంటింటి వ్యర్థాల సేకరణ, ప్రజా భాగస్వామ్యం ద్వారా గ్రామీణ పారిశుద్ధ్య విభాగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్ర సచివాలయాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత జోన్ గా మార్చినందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ స్కాచ్ గోల్డ్ అవార్డును సొంతం చేసుకుంది. స్వచ్ఛ భారత్ పక్షోత్సవాల్లో భాగంగా నిర్వహించబడుతున్న స్వచ్ఛతా హీ సేవ, ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాలను కోట్లాది మంది భారతీయులు తమ సొంత బాధ్యతగా భావించి ముందుకు నడిపిస్తున్న తీరు అనన్య సామాన్యం. స్వచ్ఛ భారత్ విజయం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ఆఫ్రికా, ఆసియాలోని పారిశుద్ధ్య లోపాలతో బాధపడుతున్న అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇదొక దిక్సూచిగా మారింది. ప్రపంచ వేదికపై స్వచ్ఛ భారత్ సాధించిన ఈ విజయం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ ఒక సరికొత్త చరిత్ర. ఇలా ఒక్కొక్కరుగా మొదలైన ఈ పారిశుద్ధ్య ప్రయాణం కోట్లాదిగా మారి నేడు స్వచ్ఛ భారత విజయ కేతనాన్ని ఎగురువేస్తోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
1: మీరింతవరకు స్వచ్ఛ భారత విజయ కేతనం పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు గారు, విశాఖపట్నం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి ఎం అనురాధ గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, నిలయముల సమయం 8 గంటలు. అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా ఇష్టమైన పాటలు కోరే కార్యక్రమం అభిరుచి. ఈ కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం చెప్తుంది నిజామాబాద్ ఎఫ్ఎం. కార్యక్రమంలో మొదటగా వినబోయే పాట అభినందన చిత్రంలోనేది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మహస్విన్, రేవంత్, వరలక్ష్మి, సంతోష్, దివ్య, శ్రీధన్య, వీరశ్రీ, విక్రమాదిత్య, వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు, మీకు నచ్చిన పాట మా అభిరుచి కార్యక్రమంలో వినాలనుకుంటే మీరు రాయండి పోస్ట్ కార్డు. మా అడ్రస్: అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకిశవాణి, నిజామాబాద్ కేంద్రం.

0: కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం. అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027. డాక్టర్ సీను నాయక్,
0: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 7799090505.
2: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
0: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: సెల్ 9440004837.
3: అబ్బా, పంటి నొప్పి.

0: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
1: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు, మై హూనా. నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
0: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి, మా ఫోన్ నెంబర్ 9490404780.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట కిల్లర్ చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్, వీరందరి కోసం ఈ పాట.

ప్రభాతలహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ FM 103.2 MHz పై వినండి, ఆనందించండి.

హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.

0: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
1: శ్రోతలు, మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఆదిత్య 369 చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి దాసిరామ చంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి, వర్షిణి, హిమశ్రీ వీరందరి కోసం ఈ పాట.

మీరు వింటున్నారు 103.2 MHz పై అభిరుచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట బొంబాయి చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్ చంద్రకాంత్ కోట్

కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్త, అనుష్య, లత వీరందరి కోసం ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట ఆరాధన చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కూర్చొని శ్రీహరి, జ్యోతి, రాజ్ కమల్, స్నిగ్ధ, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్నందన్, రిధీమ, వీరంతా శ్రీనగర్ కాలనీ వినాయక్ నగర్ నిజామాబాద్ నుంచి కోరుతున్నారు.

ఇంతటితో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:30. ఇప్పుడు మీరు వింటారు జానపద సంగీత కార్యక్రమం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన

0: అధికారి తెలంగాణ.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి
2: డాక్టర్ రమేష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, భైంసా. సెల్ 7036706785.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.

మంచయక్కి కేక పెడితే కంచె మేకలు చుట్టూ జారి అల్లరికి ఆలేగ దూడ పొలలకొచ్చి వదిగిపోతాయి.

కోడి కూతకు ముందే లేచి పేడ నీళ్లు కలిపి చల్లి ముచ్చటలికే ముగ్గు లేచి ముని గొల్ల గొల్ల పైన పొద్దే ముద్దై కొరింటైతది లచ్చుమమ్మ. ఎండ నీ మెడ ఆరతైతది లచ్చు.

శ్రోతలు, మీరు వింటున్నారు మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట అప్పుచేసి పప్పుకూడు చిత్రంలోనిది.

103.2 MHz పై మీరు వింటున్నారు మధుర గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట బండిపోటు చిత్రంలోనిది.

శ్రోతలు, మీరు వింటున్నారు మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట బంగారు బొమ్మలు చిత్రం నుండి.

మీరు ఇంతవరకు 103.2 MHz పై మధురమైన గీతాలతో మధుర గీతాల కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నీలమిన సమయం 11 గంటలు కావస్తుంది. మరొక దీక్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.